ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఏలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

ప్రార్థన కార్యక్రమంలో ఇంతవరకు దేవీస్వర మాలిక విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఈఎల్టీ కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుగల్ల ఏడుంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము, పోలాల అంగడి కవి రచయిత ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్ ప్రసంగము, కైత ముద్దసాని శ్వేత స్వీయ కవితలు, ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. 8 గొట్టంగా ఇందులో 8 బాకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30కు వాసరుజులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత బిజ్జారపు రవీందర్ రాసిన పోరుతల్లి కథానిక నుండి ఓ కండిక, ప్రముఖ కవయిత్రి చక్రవర్తుల లక్ష్మీ నరసింహ పద్యాలు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 8:40కు తెల్లమడుగు మండలం గజ్జర్ల గ్రామంలో జరిగిన పోలాల అమావాస్య పండుగపై రేడియో నివేదికను సమర్పిస్తారు పి అశోక్. పొద్దుగల 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. కతిందం కార్యక్రమంలో బుజ్జమటు 5:30కు వరంగల్ బడు పిల్లల కథలు కథల సంపుటి నుండి మానవ సృష్టి కథ ప్రసారమవుతుంది. సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తున్నది జీజ్యోతి. అట్లనే ఆదిలాబాద్ బడపిల్లల కథలు కథల సంపుటి నుండి దయగల పులి మరియు దురాశ పనికిరాదు కథలు ప్రసారమవుతాయి. సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తున్నది జీజ్యోతి. ఇక బుజ్జమట్టు 5:45కు శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో ముచ్చట ప్రసారమవుతుంది. 6:20కు గిరిపదం కార్యక్రమంలో తెల్లమడుగు మండలం నర్సాపూర్ కులంగుడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయ్ బృందం పాడిన భీముని పాటలు, తెల్లమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయ్ బృందం పాడిన కులం పాటలు ప్రసారమవుతాయి. ఇక పొద్దుకి 9:30కు పుస్తకంతో ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 27 భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించిన విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. పొద్దుకి 9:45కు గీతం కి బహార్ సంగీత దర్శకుడు చిత్రగుప్త స్వరపరిచిన పాత హిందీ చిత్ర గీతలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగాన్ని సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. ఇక మన పురాణాలు కార్యక్రమంలో పొద్దుకి 10:00 జీనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రాంపాలకుడు బుర్రకథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇలా పొద్దుకి 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో, క్షమించాలి, ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణ పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత. దీనికోసం రైతు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300-8150-81. ఈ రెండు నంబర్లకు ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కూడా జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఈల పొద్దుకి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమానికి. వీటితో పాటు సింగిడి మాట చెప్పుంటే పాట ఎన్రీ ఉషారు మధురిమ ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటల్ని కూడా వినవచ్చు. ఇవి ఈఆల్టీ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00

0: రంగానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పితాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ రోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా

0: యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత సవాళ్లు పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడి శిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడి శిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
4: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటితో పాటు ఆత్మ గౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ సదుపాయం ఉన్న ఈ కొత్త కార్డుల ద్వారా లబ్దిదారులు తమ ప్రాంతంతో పాటు సమీపంలోని ఏ రేషన్ దుకాణం నుండైనా సరుకులు పొందే వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్టంలో ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, రెండవ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో పలు గ్రామాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్ది రోజులుగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారులతో తక్షణమే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తుల నుండి ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ కు సొంత భవన నిర్మాణం చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల హనుమకొండలో అభివృద్ది చేసిన స్విమ్మింగ్ పూల్ ను, జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియం లో పునర్నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియం ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్ పరిశీలించారు. కాజీపేట, ఫాతిమానగర్, మచిలీ బజార్, సుధానగర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,32,70 మంది ఓటర్లలో వ్యత్యాసాలు ఉండగా వారికి నోటీసులు అందజేస్తున్నట్టు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలియజేశారు. పరకాల నియోజకవర్గంలో 8 మంది, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11 మంది, మొత్తం 19 మంది ఏఈఆర్ఓలు ఓటర్ల విచారణ చేపట్టనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత కేంద్రాలకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒక దానిని సమర్పించి తమ అర్హత నిరూపించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ధృవీకరించబడిన ఓటర్ల పేర్లు మాత్రమే 2026 అక్టోబర్ 19 ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల సమాచారాన్ని అందించిన వారికి 50,000 రూపాయల పారితోషికం అందజేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని జిల్లాలో పగడబందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే సదరు సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవెల్లి కాలువకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో సేకరించిన భూముల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల సహాయంతో వెంటనే పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
1: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త

విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడిపి అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త్ కర్ సక్తా హై. रजिस्ट्रार जो ऑफिस थे उनको भी पासपोर्ट सेवा केंद्र की तर्ज पर सेवा केंद्र के रूप में विकसित किया जा रहा है, जहां नागरिकों को बैठने का स्थान होगा, लाइन नहीं लगानी पड़ेगी, आसानी से पारदर्शी प्रक्रिया के द्वारा वो कहीं से भी अपने रिकॉर्ड्स को प्राप्त कर सकेंगे.
0: पार्लियामेंटरी प्रजास्वाम्य विधानमे प्रपंचंलो अत्युत्तम परिपालना रूपमनि केंद्र पार्लियामेंटरी व्यवहाराल मंत्रि కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్ధతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

రోజు కొద్దిగా మీకు అక్కడికొచ్చే ఎన్నో విషయాలను వినిపించే కార్యక్రమం ఇయల్టి అంబటెల్ల సంగతులు. కార్యక్రమంలో తిండితో మనం ఈ శీర్షికన రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము, పోలాల అంగడి కవి రచయిత ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్ ప్రసంగము, కైత ముద్దసాని శ్వేత స్వీయ కవితలు, ఇంకా మరికొన్ని అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ ప్రభా పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, అమావాస్య, పూర్వాషాఢ నక్షత్రం. ఈల పొద్దుగల్లా 6:10 పొద్దు పడిసింది. పొద్దుమట్టు 6:20 పొద్దు మునుగుతుంది. వాతావరణం: ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 82% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు అంబటల్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు యువసం సలహా.
1: నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్,
2: ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్.
1: ప్రధానమైన కంపెనీలలో ఇంతకుముందు మనకి విడివిడిగా బీటీ నాన్ బీటీ సీడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే బీటీ నాన్ బీటీ రెండు కలిపి ఒకటే ప్యాకెట్లు ఇస్తున్నారు. దీనిని RIB టెక్నాలజీ అంటాము, రిఫ్యూజియా ఇన్ బ్యాగ్. ఈ రిఫ్యూజియా ఇన్ బ్యాగ్ టెక్నాలజీలో ఏమైతుందంటే అది ఇంకా నాన్ బీటీ అనేది ఎక్కడైనా ర్యాండమ్ గా ఒక 10-20 ముక్కలలో ఏడో ఆడొకటి మనకి మొలుస్తాయి. ఈ నాన్ బీటీ ఇవన్నీ ఏంటంటే

0: కాయతుల్చు పురుగులకి సెన్సిటివ్ మొక్కలు ఇవి. అందులో వీటికి అంటే ఇవి ఎర్ర పంటల లెక్క పనిచేస్తాయి అనమాట మనకి. అంటే కాయతుల్చు పురుగులకి ఇవి ఎర్ర పంటలు అంటే మొదట్లో వీటి మీద అటాక్ అవుతుంది. వీటి మీద అటాక్ అయ్యి వీటి యొక్క పుష్పించే దశలు కానీ కాయలు కానీ తిన్నాకనే మిగతా పంటలకి అవి పోతా ఉంటాయి మిగతా మొక్కల మీద. అట్లా ఆ టెక్నాలజీ అంటే నాన్ బీటీని రైతులు వేయడం బంద్ చేసినాక ఈ బీటీ టెక్నాలజీలో ఉన్న సున్నితత్వం ఏదైతే ఉందో అది బయటపడతా ఉంది. చాలా చోట్ల రైతులు ఏమనుకుంటున్నారంటే ఇక బీటీ టెక్నాలజీ కూడా ఇక కాలం చెల్లిపోయింది ఫెయిల్ అయిపోతుంది అనేది చెప్తా ఉన్నాం మనం. బీటీ టెక్నాలజీని కాపాడుకునే క్రమంలోనే ఇప్పుడు ఈ రిఫ్యూజియా ఇన్ బ్యాగ్ అనే టెక్నాలజీని వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. అంటే నాన్ బీటీ కూడా కనీసం 10% మనం మెయింటైన్ చేయకపోతే బీటీ టెక్నాలజీ ఇంకెంతో రోజులు మన గోడలో ఉండదు. అది అందుకని మొదట్లో ఈ చాలా వాటికి కాయతుల్చు పురుగు వచ్చేస్తుంది. సాధారణంగా కాయతుల్చు పురుగులకు వాడుకునే మందులు తీసుకుంటే మనకు చాలా మందులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా థయోడికార్బ్ లార్విన్ అనే మందు బాగా పనిచేస్తుంది, లేదా ఇమమెటిన్ బెంజైడ్ పనిచేస్తుంది, లేదంటే స్పైనోసైడ్ పనిచేస్తుంది, లేదా నోవైలూరాన్ పనిచేస్తుంది, లేదా క్లోరోపైరిఫాస్ మందు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్ లో చిన్న చిన్న ఉన్నప్పుడు అన్ని కూడా ఎఫెక్టివ్ గా పనిచేసే తక్కువ ఖర్చుతో కూడుకునే మందులు ఇవి. అందుకని కాటన్ అనగానే కనీసం ఇప్పుడు ఎట్లాగో 5-6 స్ప్రేలు మనకు అవసరం పడుతుంది. ఆ స్ప్రే షెడ్యూళ్లలో ఈ పురుగు మందులు మనం చూసుకుంటే కాయతుల్చు పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు.
1: పత్తిలో కాయతుల్చు పురుగు నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ చెప్పిన యువసం సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు స్వాతంత్ర సమరయోధులు ఆచార్య వినోబా భావే, రచయిత్రి కళాకారిణి పుపుల్ జైకర్, మొట్టమొదటి భారత క్రికెట్ కెప్టెన్ లాలా అమర్నాథ్ల జయంతులు. ఈరోజు సినీ నటి శ్రియా శరణ్, అట్లనే సినీ నటి అంజలిల పుట్టినరోజులు. భారత స్వాతంత్ర సమరయోధులు, గొప్ప సామాజిక కార్యకర్త మరియు మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసులు ఆచార్య వినోబా భావే జయంతి ఈరోజు. ఈయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహంలో ఆయనే మొదటి సత్యాగ్రహిగా ఎంపికయ్యారు. 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో ఈ చారిత్రక ఉద్యమాన్ని ప్రారంభించారు. ధనికులైన భూస్వాముల నుంచి కాలినడకన దేశమంతటా తిరిగి భూమిని సేకరించి భూమి లేని నిరుపేదలకు పంచారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. జైల్లోనే ఆయన ఇతర ఖైదీలకు ఇచ్చిన ఉపన్యాసాలే గీతా ప్రవచనాలు అనే ప్రసిద్ధ గ్రంథంగా వెలువడ్డాయి. ఆచార్య వినోబా భావే చేసిన నిరాడంబరమైన సామాజిక సేవకుగాను 1958 సంవత్సరంలో మొదటి రామన్ మెగసెసే అవార్డు మరియు 1983 సంవత్సరంలో భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారత్ రత్న ఈయనకు దక్కాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. వైద్యో నారాయణో హరి అంటారు, కానీ నిజానికి మన శరీరంలో ఉన్న అతిపెద్ద డాక్టర్ మన రోగ నిరోధక వ్యవస్థే. సరైన పోషణ లేకపోతే ఎంతటి బలమైన శరీరమైనా జబ్బుల బారిన పడుతుంది. మన ప్లేట్లో ఉండే ఆహారమే మన ఆరోగ్యానికి రక్షణ కవచం. ఈరోజు మనం రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేసే ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నారు పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి. వినండి తిండితో మనం శీర్షికన రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం.
2: ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలంటే, ముఖ్యంగా మనిషి యొక్క రోగ నిరోధక శక్తి పెరగాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 11 రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే, వీటిలో అతి ప్రధానమైనది ప్రోటీన్లు. ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి మనకు? గుడ్లలో దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది. శాకాహారులకైనా ఎవరికైనా మనందరికీ పప్పు, మన పప్పు ధాన్యాలు. మన జిల్లాలో తొగర్లు వండిస్తారు, పెసర్లు వండిస్తారు, శనగలు వండిస్తాము. వీటిలల్లో ప్రోటీన్లు ఉంటాయి, మంచి పుష్కలమైనటువంటి ప్రోటీన్లు దొరుకుతాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. 11 ఫస్ట్ ప్రోటీన్, రెండవది విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎక్కడ దొరుకుతుంది అంటే మన క్యారెట్లో దొరుకుతుంది, ఆకుకూరల్లో దొరుకుతుంది, పపాయ పండ్లో దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది, చికెన్లో దొరుకుతుంది, అంతేకాకుండా సోయాబీన్లో దొరుకుతుంది. వీటిలలో మనకు ఈ యొక్క విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ సి మనం అందరం చూంటా ఉన్నాం. కరోనా వచ్చిన పంట విటమిన్ సి తినాలే, బత్తాయి జ్యూస్ తాగాలే, దానిమ్మ పండు తినాలే, నిమ్మరసం తాగాలే, ఇంకా ఉసిరికాయ క్యాండిల్ తినాలే. చాన్ప్రాష్ తయారు చేయడం ఏం వాడతారంటే ఉసిరికాయలు వాడతారు. కాబట్టి సో ఉసిరికాయలతో తయారు చేసిన తొక్క అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన చాన్ప్రాష్ అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన క్యాండిల్ మనం ఉడకబెట్టి ఎండబెట్టి తేనెలు కలుపుకొని తింటారు, అవి అయినా ఓకే. సో విటమిన్ సి ఎందులో దొరుకుతుంది? మనకు బత్తాయి జ్యూస్లో దొరుకుతుంది, పొమ్మగ్రానెట్ల దానిమ్మ పండ్లో దొరుకుతుంది, ఉసిరికాయలో దొరుకుతుంది, జామ పండ్లో దొరుకుతుంది. ఇంకా మనకు ఇంకా వారం 10 రోజులు అయితే మనకు ఆదిలాబాద్ పట్టణంలో పుష్కలంగా మనకు సీతాఫల పండ్లు రోడ్ల మీద దొరుకుతాయి, మంచి సీతాఫల పండ్లలో కూడా దొరుకుతుంది. కాబట్టి విటమిన్ సి ఈ వీటిలో దొరుకుతుంది. ఇక నాలుగవది ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి ఇక దొరుకుతుంది పప్పు ధాన్యాలలో విరివిరిగా దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది. ఈ మధ్య ఫోర్టిఫైడ్ నూనెలు, విటమిన్ ఏ డిఈకే ఫోర్టిఫికేషన్ అంటే నూనెకు కృత్రిమంగా కలుపుతుర్రు అన్నట్టు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరు ఆమోదించమైనటువంటి ప్రాక్టీసు. ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమిన్ ఏ డిఈకే లోపాలు జరుగుతున్నాయి, జనరల్ ఇబ్బంది పడుతుర్రు అని చెప్పేసి ప్రభుత్వమే ఈ యొక్క విటమిన్ ఏ డిఈకే ఫోర్టిఫికేషన్ చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి. మీరు మార్కెట్లో నూనె ప్యాకెట్ కొనే టైంలో గమనించండి, చాలా మార్కెట్లో ఈ ఫోర్టిఫైడ్ నూనె దొరుకుతుంది. ఏ నూనె ప్యాకెట్ పైన అయితే ఎఫ్ అనే సింబల్ ఉన్నట్లయితే ఆ నూనె ఫోర్టిఫై చేసినట్టు. కాబట్టి ఎఫ్ అనే సింబల్ ఉన్న నూనె ప్యాకెట్ని కొనుక్కొచ్చుకోండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్లో మనకు అయోడిన్, ఐరన్ తోని ఫోర్టిఫై చేస్తారు. ఇంతకుముందు మన అందరు తెలుసు అయోడైజ్డ్ సాల్ట్ తినూరు, అయోడైజ్డ్ సాల్ట్ తినూరు అని. కానీ ఈ మధ్య ఉప్పుతో పాటు ఐరన్ కూడా కలిపిన ఉప్పు దొరుకుతుంది, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటారు. అందులో అయోడిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ నూనెలు, పప్పులు వీటి తింటే మనకు విటమిన్ డి వస్తుంది. మంచిగా సూర్యరశ్మి తగలాలి మన శరీరానికి విటమిన్ డి. మన శరీరంలో 7-DHC అనే ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది, అది సూర్యకిరణాలు తగిలినప్పుడు అది విటమిన్ డిగా మారుతుంది. సో విటమిన్ డి అనేటువంటి కూడా మన రోగ నిరోధక శక్తి అవసరం. కాబట్టి విటమిన్ డిని కూడా మనకు తగినంత సూర్యరశ్మికి వెళ్ళడము చాలా అవసరము. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ కూడా మనకు నూనెలలో అధిక దొరుకుతుంది, పప్పులలో ఎక్కువ దొరుకుతుంది విటమిన్ ఈ. అంతేకాకుండా మనకు నూనెలలో కూడా

విటమిన్ ఈ అనేటువంటి పుష్కలంగా ఉంటది. రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉంటుంది, మంచిగా విటమిన్ ఏడీకి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క విటమిన్ ఈ మన గోధుమలు వీటిలలో జొన్నలలో కూడా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి6, విటమిన్ బి6 కూడా మనకు చాలా రకాల ధాన్యాలలో దొరుకుతుంది, ఆకుకూరలలో దొరుకుతుంది. విటమిన్ బి12 మనకు మాంసాహారంలలో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ బి12 ఫోలిక్ యాసిడ్ మనకు ఆకుకూరలలో దొరుకుతాయి. గర్భిణీలు అయితే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాల్సిందే. కాపర్ మరియు జింక్ ఇవి కూడా పప్పు ధాన్యాలు ఆకుకూరలు వీటిలలో కూడా జింక్ ఐరన్ కాపర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అవసరము. దానిలో ప్రథమమైనది ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్. ఈ 11 రకాల ఖనిజ లవణాలు మరియు విటమిన్లు మరియు యొక్క స్థూల పోషకమైనటువంటి ప్రోటీన్లు ఇవి కనుక మనం తీసుకున్నట్లయితే మనకు రోగ నిరోధక శక్తి పెరిగి అన్ని రకాల వ్యాధుల నుంచి మనకు యొక్క దైనందిక అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు శరీరానికి కావలసినటువంటి అతి ముఖ్య స్థూల పోషకాలలో ప్రోటీన్లు చాలా ప్రధానమైనవి. మనకు సుమారు మగవారైతే పెద్దవాళ్ళు 60 గ్రాముల ప్రోటీన్, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీలైతే 70 నుంచి 76 గ్రాముల వరకు మనకు ఈ ప్రోటీన్లని ఆహారంగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఆర్ మాంసకృతులు ఈ రెండు ఒకటే కాబట్టి ఈ ప్రోటీన్లు అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలోని వివిధ రకాల జీవకణాల నిర్మాణము, వాటి పనిలో మాంసకృతులు అంతర్భాగము. శరీరంలో ప్రోటీన్లు ముఖ్యంగా మాంస కండరాలు, ఎముక నిర్మాణము, మన యొక్క శరీర చర్మం కూడా ఈ నిర్మాణంలో చాలా తోడ్పడతాయి. అంటే ఎదిగే పిల్లలకు కండరాల నిర్మాణంలో మన అందరం ఆరోగ్యకరమైన కండరాలు ఉండాలన్నా, మన కండరాలు చాలా చక్కగా పనిచేయాలన్నా, మనం చక్కగా బరువులు ఎత్తాలన్నా, బరువులు దించాలన్నా, పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, వీటన్నిటికీ మన శరీర కండరాలు సహకరించాలి. సో ఈ శరీర కండరాలు సహకరించాలంటే ఏం చేయాలి? మనము తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి. సో ఈ ప్రోటీన్లు ఎంత తీసుకోవాలంటే మగవాళ్ళు అయితే 60 గ్రాములు, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీ అయితే 74 నుంచి 76 గ్రాములు, చిన్నపిల్లలకు కూడా 20 నుంచి 25 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క ప్రోటీన్లు సమతూకంలో తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 60 గ్రాములు ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయంటే మనం ఒక 100 గ్రాముల కందిపప్పుతోని ఈరోజు పప్పు వేసుకుని పప్పు తిన్నాం, మధ్యాహ్నం పప్పు తిన్నాం అనుకోండి, ఆ 100 గ్రాముల పప్పు ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మనం చెప్పిన ఒక 60 గ్రాములు కావాలనుకున్నాం, సో 20 గ్రాములు వచ్చింది. ఇంకా 40 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? పొద్దున సాయంత్రం కలిసి 2 సార్లు చాయ్ తాగినాం, తాగినప్పుడల్లా ఒక 100 ml చాయ్ తాగినాం అనుకోండి, 200 ml, 200 ml నుంచి మనకు ఒక 6 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తుంది. ఇంకా మనకు 34 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఒక కోడిగుడ్డు తిన్నామనుకోండి, ఓ 10 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇంకొక 30 గ్రాముల ప్రోటీన్ కావాలి. మళ్ళీ భోజనం తింటాం కదా, 2 పూటల భోజనం తినడం ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇంకొక 10 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? ఇంకొక ఏదైనా పప్పు ధాన్యాలు తినడమో, లేకపోతే ఏదైనా స్నాక్స్ తినడమో, పాలు తాగడమో. ఒక 60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే ఏం చేయాలంటే ఒక రోజుకు ఇవి చేస్తేనే మనకు 60 గ్రాముల ప్రోటీన్ అనేది వస్తుంది. మాంసం తినడము, చికెన్ తినడము వారంలో ఒక 3. సో రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అనేటువంటిది తీసుకోవాలి. ప్రోటీన్ మన శరీరంలో చాలా అతి ముఖ్యమైన చర్యలను, అతి ముఖ్యమైన జీవన క్రియలను మన శరీరంలో అవి తోడ్పడతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు మన శరీరానికి కావలసినటువంటి శక్తి, మన కండరాలు దృఢంగా ఉండాలి, పరిగెత్తాలి, పని చేయాలి, బరువు ఎత్తాలన్నా, దించాలన్నా, మనం రాయాలన్నా, చదువుకోవాలన్నా, నడవాలన్నా మనకు కండరాలు అనేటువంటివి సహకరించాలి. కాబట్టి ప్రోటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి, జీవనక్రియ పెంపొందించడానికి తోడ్పడతాయి. శరీర నిర్మాణము మరియు గాయాలు పుండ్లు మానడంలో కూడా ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. మనకైనా చిన్న గాయం అయింది, రక్తం గారింది, అలా పుండు అయింది, పుండు మానాలంటే ఏం కావాలి? ప్రోటీన్స్ ద్వారానే అది యొక్క పుండు అనేటువంటిది మానిపోతుంది. మాంస కండరాల బరువు మరియు ఎముకల యొక్క సాంద్రత, అరే బొక్కలు అరిగిపోయినాయట, బొక్కలు వీనికి పనిచేత్తలేవు, వీని కాలు అరిగింది, ఇట చిప్ అరిగింది అని మనం అక్కడిక్కడ వింటూ ఉంటాం. ఇటన్నిటి కారణం ఏంటంటే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ విటమిన్ ఈ ఇవన్నీ సమృద్ధిగా తీసుకోకపోవడం వల్లనే ఆ ప్రమాదం అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా కరోనా యొక్క సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే 11 రకాల స్థూల సూక్ష్మ పోషకాలు అవసరము. దానిలో ప్రోటీన్ ప్రధానమైనవి. కాబట్టి రోగ నిరోధక శక్తి, రోగ నిరోధకాలు యొక్క యాంటీబాడీస్ పెరగాలి. యాంటీబాడీస్ పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి? యాంటీబాడీస్ నిర్మాణంలోనే ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి
మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు తీసుకుంటేనే

0: అవి యాంటీబాడీస్ అనేటువంటిది వస్తాయి, లేకపోతే రాదు. నెక్స్ట్ మన శరీరంలో జీవనక్రియలు, మనం తిన్నది అరగాలన్నా, తిన్నది అరగాలంటే శరీరంలో మనం ఈ యొక్క తిన్న ఆహారం అంతా జీర్ణం కావాలంటే జీర్ణక్రియలో కొన్ని ఎంజైమ్స్, కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఈ ఎంజైమ్స్ లో కూడా ఈ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. తినది మంచిగా అరగాలంటే కూడా ప్రోటీన్లు సమతూకంలో తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. తద్వారా మనం శారీరకంగా దృఢంగా, కండరాలు దృఢంగా ఉంటాయి, మరియు రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది.
1: తిండితో మనం ఈ శీర్షికన రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: ఇది తెలంగాణ యాసభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా వింటున్నారు అంబటాళ్ళ సంగతుల కార్యక్రమం. భారతదేశ ప్రముఖ స్వాతంత్రోద్యమకారిణి మరియు రచయిత్రి పుప్పుల్ జైకర్ జయంతి ఈరోజు. 40 ఏళ్ల పాటు భారతదేశ చరిత్రను నిశితంగా చదివి మన దేశ సాంప్రదాయ కళల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటికి గొప్ప కీర్తిని తేవడంతో ఆర్థికంగా కూడా మన కళలకు ఎంతో డిమాండ్ను తెచ్చిపెట్టారు. పుప్పుల్ జైకర్ తండ్రి, నెహ్రూ తండ్రి మంచి స్నేహితులు కావడం వల్ల ఆమెకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో ఈ ముగ్గురితోనూ ఆప్తురాలిగా మెలిగారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరియు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ హయాంలలో సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించి తన పదవి కాలంలో భారత చేనేత మరియు హస్తకళల్ని హస్తకళలకి ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం లండన్, ప్యారిస్ మరియు అమెరికాలలో అప్నా ఉత్సవ్ పేరిట అనేక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. పుప్పుల్ జైకర్ స్నేహితురాలు ఇందిరాగాంధీ కోరిక మేరకు 1984లో భారత జాతీయ సాంస్కృతిక కళా మరియు వారసత్వ ధర్మ నిధిని స్థాపించారు. ఈమె రచనల్లో బాగా పేరొందినవి ఈమె రాసిన ఇద్దరు ప్రముఖుల వ్యక్తుల జీవిత చరిత్రలు. ఒకటి 1988లో రాసిన ప్రముఖ తత్వవేత్త జిట్టు కృష్ణమూర్తి జీవిత చరిత్ర, రెండవది 1992లో రచించిన భారత దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జీవిత చరిత్ర. పుప్పుల్ జైకర్ March 29, 1997 సంవత్సరంలో మరణించారు.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి Form 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 17 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది అంబటాళ్ళ సంగతుల కార్యక్రమం. శ్రావణ మాసం చివరి రోజున అంటే అమావాస్య రోజున అంగరంగ వైభవంగా రైతన్నలు జరుపుకునే పండుగ పోలాల పండుగ. ఈ పండుగ రోజు రైతన్నలు ఎడ్లకు పూజ చేసి పిండి వంటలు చేసుకుని భోజనం చేస్తారు. అయితే ఈ పండుగ నిన్న, ఈరోజు రెండు రోజులు జరుపుకుంటున్నారు. ఈ లంబటాల సంగతుల కార్యక్రమంలో పోలాల అంగడి కవి, రచయిత, ఉపాధ్యాయుడు తాక్సాండే చిరందాస్ ప్రసంగం విందాం.
5: రాకిట్ల పూర్ణమై వారం వెళ్ళిపోయా అంటే

కోలాల రానేస్తుందని పోషమ్మలు మబ్బునట్టి లేచి నెత్తికి పాగదొట్టి బనింజేబులకెళ్ళి బీడి ఒకటి తీసి నోట్లు పెట్టి అగ్గిడబగీకి ముట్టిచ్చిండు. నాలుగు దమ్ములు గుంజి కాలం గిట్లది కాబట్టే అని లోపల ఆలోచించుకుంటూ బీడి నలిపి పెండగుళ్ళ చేతబట్టి ఎడ్లకాడి పెండదీసి ఊడ్చి పెంట మీద వారేసి ఇంటికొచ్చిండు. అంతట్లనే పోషమల్లు భార్య రాజక్క తానం చేసి ఎసర్లీలు పట్టి షాయి అయింది ముఖం కడుక్కొని రన్లీ అనగానే షాయి పేరు వినగానే దబదబ ముఖం కడిగి షాయి తాగిండు. కోడిగుడ్ల సుంటెట్లు పండుగ తీరి వేయకుంటే లోకం ఏమంటుందో, కడుపుకు తిన్నది ఎవడు చూస్తాడు, ఇయ్యోడన్నా ఎడ్లకు జూళ్ళు మోరికలు కుషాటలు గంటలు గజ్జెలు గుంగుర్లు కొంట 40,000 జోడి, నలుగురు నిలబడి చూడాల. ఇయ్యల్ల సోమవారం ఉప్పులంచి షౌకారి దగ్గరికి పోయి లేదన్నా బతిమిలాడతా. ఓట్లప్పుడు రైతుల బాకీ మాపైదని చెప్పినోళ్ళు చేతులు ఎత్తేసిరి, కడితే మాపు కావని బ్యాంకులోనూ అట్లనే మూలకబడ్డది. బ్యాంకుల దగ్గర ముఖం లేకపాయ మరలా పాతకాలమే దిక్కు అని ఆలోచిస్తూ తానం చేసి హనుమన్ల గుడికి పోయొచ్చి ఉడుకు రొట్టెలు సప్పడి పప్పు ఉరిగాయ కారంతో తిని కమీ చేసి దోతిగట్టి సంచి చేతిలో పట్టుకొని అంగడి సామానుకు పోతున్నానని ఇంట్లో చెప్పి ఆటో ఎక్కి ఎదలాపురం వచ్చిండు పోషమల్లు. ముందనుకున్నట్లే ఉప్పులంచి చేటు అడితిల మల్లెపూల తీరు తెల్లగా మెరిసే పరుపులు ఒరిగే తక్కెకు ఈపు పెట్టి కుసుండిన్నుడు. లక్ష్మీ ఫోటో కాడ ఊదుబత్తిల పొగవాసన గమగమ రావట్టే పోంగనే షౌకారికి రామ్రాన్ చేసి గైన్లనే నిలబడ్డాడు వచ్చిన మనిషి. రా పోషమల్లు, ఈ నడుమ అడితికచ్చుడు బందీ అయింది, ఎట్ల తోవ దొరికే నేనెట్ల మతికస్తి, ఎట్లున్నాయి పంటలు, ఆనలేమంటున్నాయి, ఏమో షౌకారి నీకు తెలందేమున్నది, పొలాల దగ్గర పడుతున్నది కొంత బాకి కొరకై వచ్చిన, చల్లకచ్చి ముంతదాసుడు ఎందుకు చేటు, నీ రుణంలో ఓను, ఒక 10,000 ఇస్తివంటే పండుగ తీరైతుంది, ఇక ఈ పొలాల అప్పో సప్పో వేయకపోతే ఏమన్నా పంట ఇంటికచ్చినా సుగ్గిదినమా, పొలాల కటు మాకు తెలిసిన కాడికెళ్ళి గిట్లనే ఉండే, ఏం ఫరాక్ రాలే, ఒకటేమంటే బురదతోవలు పోయి సీసీ రోడ్లు అయినాయి, చదువుకొని జాబులు చేసేటోళ్ళు ఊరిడిచి పట్టణంలోన్నా పండుగకు మాత్రం పెండ్లం పిల్లలతోని ఇంటికొస్తారు. అంతట్లనే షౌకారి అడితి ముందున్న ఛాయ మనిషిని రెండు ఛాయలు దెమ్మని సప్పట్లు కొట్టి సైగయ్యేసి చెప్పిండు. ఆ మాట ఈ మాట మాట్లాడి, మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడు పోషమల్లు, నేనొకసారి 10 ఏళ్ల కింద మీ ఊరికి వచ్చినప్పుడు కొడుక్కు 15 ఏళ్ళు 10వ తరగతి చదువుతున్నాడని అన్నావు, పటేలు పెదకాపు ఇళ్ళ వ్యవసాయాలు ఎట్లున్నాయి, ఏం చెప్పాలా షౌకారి, పటేల కారులు ఇందిరమ్మ ఇళ్లకు అమ్ముడు పోయి పూర్తిగా ఊరైంది, పటేలు వచ్చిన పైసంతా బ్యాంకులేసి వడ్డీ మీద బతుకుతున్నాడు, కొంతలా పాతిళ్ళు తీసేసి అదే జాగలా చెత్తపోసి ఇల్లు కట్టిండు, ఇక పెదకాపు కొడుకులు చదువుకొని పెద్దోడు ఇంజనీర్ అయి హైదరాబాద్లు ఉండవట్టే, చిన్నోడు ఎంత చదివిండో గీ గంజి రోడ్డుకు మందుల దుకాణం వేసిండు, మస్తు నడుస్తున్నది, పటేలకు ఒక్క కొడుకు ఓటుకు నిలబడి సర్పంచ్ అయిండు, ఇక మా పెద్దోడు నిరుడే పోలీస్ నౌకరీ దొరికింది కరీంనగర్లో ఉంటున్నాడు, ఇంకా చిన్నోని చదువు కాలేదు, ఆడేమో కంప్యూటరు అగ్రికల్చర్ అంటాడు అని చదేదో నాకు తెలిసి సావది, వాళ్ళేమో నీకు అర్థం కాదు సప్పుడు దాక్కుండా అంటారు, ఒక్క బిడ్డే దన్నూరికిచ్చిన అల్లుడు బంగారం అసుంటి పొల్లడు, 2 ఎకరాల భూమి ఒక్కడే కొడుకు, దాంతో ఏం ఫికిర్ లేదు, కానీ మాదే సావచ్చింది, అంత రెక్కలొచ్చిన పిట్టెల తీరు ఓలకాలైనట్లు ఊరుకొక్కలైన్లు, ఇక మేము ముత్తమూడు పీడిల నుండి ఉన్న భూమిని నమ్ముకున్నాం, పెద్దోడంటాడు ఏం వ్యవసాయం చేస్తారు, మునాపకిచ్చేస్తే నా దగ్గరని ఉండొచ్చు కదా, కానిపోని కంప ఎందుకింత పరేషణలు పడతారు, కానీ మా మనసు ఒప్పుతలేదు, ముసల్దైతే అద్దు, ఆ పట్టణంలో గంప కింద గమ్మిన మేక పిల్లలు తీరు, ఇరుగు లేదు పొరుగు లేదు, తిన్నవ పెద్దవన్నోడు లేడు, మంచి మాట లేదు చెడ్డ మాట లేదు, ముసురు లేదు మూడం లేదు, దినం లేదు ఆరం లేదు, ఎగదాం పొద్దికి టీవీ లేకుంటే మంచం, ఆ దొడ్డికి పోయే రూములో నాకు దొడ్డికి పోయినట్టే కాదు, ఇంట్లో దీని ఇంట్లోనే ఎరువుడు అని ఒకటి ఏ జిజ్జు, మంచాల పడ్డనాడు దేవుడున్నాడు అని గట్టి ధైర్యంతో వ్యవసాయం మాత్రం బంద్ చేయాలని మనసు ఒప్పుతలేదు, మేము పోయినాక ఏమన్నా కానీ కాళ్ళు చేతులు ఆడిన నొద్దులైతే నడిపిస్తాం, శాతగాని రోజులు వస్తే ఏమన్నా కాని అనగానే షాయ మనిషి షాయలు చేతిలో పెట్టి పాయ్ షాయదాగి షౌకారి అందుకున్నాడు. ఇగో పోషమల్లు, మాదంద కూడా గంతగంతనే నడుస్తున్నది, ఇమానంకు దునియ లేదు, నువ్వు ఇంకా మీ ఊళ్ళో ఒక 10 మంది, జైనతలో ఓ 10 మంది, ఇమానం మంది, మీ తండ్రి కాడికెళ్ళి చూస్తున్నా,
నిన్ను మీ తండ్రిని ఎన్నడూ మరలగొట్టు.

పట్టలే. మీ అసొంటి ఇమానం మందికి లేదంటే మాకు కూడా ఉప్పు పుట్టది. మా పిల్లాళ్ళు కూడా ఎందుకే నానా, ఎందుకు వచ్చిన అవస్థ? అడిచి బంద్ చేయి, ఎల్లందేమున్నది? బుక్కెడి తిని పేపరు టీవీనో చూసుకుంటా కాలం ఎల్లదీస్తే అవుతుంది కదా. జమానుల్టైంది, ముందటి మంది తీరు కాదు, అంత లంగరు అని అల్లు మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ చేసిన పానం ఊకుండా బుద్ధిగాక ఇంత ఈడనిత్తే నలుగురు వచ్చి కూసుంటారు. ఆ మాట ఈ మాట శవన పడుతుంది, టైంపాస్ అవుతుంది. లేకుంటే పొద్దుమాపు మంచంకు బల్యవుడు నాతోని కూడా చేత కాదు అని ఎర్రటి రంగు కాపి తీసి షౌకారి పోషమల్లు పేరు మీద 10,000 ఇచ్చినట్టు రాసి 100 రూపాయల నోట్ల కట్ట పోషమల్లు చేతుల పెట్టే. రూపాయలు చేతుల పడంగానే పోషమల్లు ముడుచుకుపోయిన ముఖం మొగిలి పువ్వైంది. కొడుక్కు సర్కారు జీతం ఉన్నా పోషమల్లు కొడుకు మీద ఆధారపడకపాయే. బిడ్డ సంసారం సంబరంగున్నా అట్టెడుగొంచబోయి అక్క పంచాల ఎందుకని బిడ్డను అడగకపాయే. ఇదేనేమో రైతు ఇమాందారితనం. తన అవసరంకు మందినెందుకు తిప్పలబెట్టుడు? నా తిప్పలేదో నేనే పడతా అనే గుణం పోషమల్లుది. పాతది బర్లమడుగు, కొత్తది గొర్లమడుగు అన్నట్లు కొత్తదానికి మురిసిపోడు, పాతదాన్ని ఇడిచిపెట్టుడు. ఇక షౌకారికి చేతులెత్తి దండం పెట్టి, ఇక ఓత షౌకారి పొద్దు పోతుంది అని చెప్పి అడితికి సెలవు చెప్పిండు పోషమల్లు. అంబేద్కర్ షౌకుల రంగులొల్ల తాతది భీమసరి. కానీ పోలాల ముందు పైందేశాలు, బత్సొల్ల బట్టల దుకాణం ముందు టీన్ల అరుగు మీద ఎడ్ల జూళ్ళు అమ్ముతాడు. పోషమల్లు జూళ్ల ధర ఉదిరించుకున్నాడు. తాననుకున్న మోరికలు, కుషాటలు, గంటలు, గుంగూర్లు, గజ్జెలు బేలంగట్లు దొరుకుతాయి. ఎల్లుండి బుధారం అంగడి ఆన్నే కొంటానే నిర్ణయించుకున్నాడు. సక్కరి, షాపత్తి, సబ్బులు, సోడలు, ఉల్లి, ఎల్లి, అల్లం, నూనె, బేగడ, వార్నిష్ డబ్బా, బ్రష్, ఇట్లా ఉప్పుతో 9 సంచి నిండాయ. పెద్ద మార్కెట్లో కూరగాయలు కొని బస్టాండ్కి వచ్చిండు. పోలాల జుంబిడి జీబులల్లా కింద మీద ఆటోలల్లా ఇరికిరిగిపోతున్నారు. గంటకోసారి వచ్చే బస్సు కూడా కండక్టర్ అద్దన్నా ఇనకుంటా మీద కింద ఒత్తుకుంటా అంగడికి వచ్చినోళ్ళు నూకుడు దొబ్బుడు. సంటి పిలాన్ల కీకలు బొబ్బలు ఓడు వట్టించుకోడు. పిల్ల తల్లుల అవస్థ సంకలున్న పొల్లడున్న తల్లికే తెలాల. ఇంకా ఇళ్ళ లొల్లి దాలదన్నట్లు కాల్చిన మక్క కంకులు, లీల ప్యాకెట్లు, బటాన్లు, కర్మూరే, పల్లీలు, సమోసాలు అమ్మేటోళ్ళు. ఈ ఒత్తుట్లా ఓ కళ్ళు లేని పెద్ద మనిషి అందాద 60 కావచ్చు. జీవానీ విధిగానవా ఇంటికి ఓయే తోబా మర్మము ఎరుగవా అంటూ ఆ గాన గంధర్వం. పండుగేమో గాని ఆటోలోల్లది, జీబులోల్లది, బస్సులోల్లది పండుగ వండుతున్నది. ఆటో జీబు డ్రైవర్లు తిండి తిప్పలేక షాయిల మీదనే దిలమెల్ల తీసుకుంటా గీ 4 మరలా ఈగలే కొట్టుడని అల్లకు ముందే ఎరక. మొత్తానికి పోషమల్లు పోలాలంగడి వేసుకొని ఇంటికి వచ్చిండు. భర్త రాంగని రాజక్క ముఖం మీద ముసముస నవ్వు. అబ్బా, పొద్దుగల లేచి ఒళ్ళ ముఖం చూసినవు, నక్కం దొక్కిపోయినవా ఏమా? పోంగనే పని ఖాయం చేసుకొని వచ్చినవు. అన్నిగాని ఎడ్లు నువ్వు మేపినాడు మేసినట్లు మేయలేదు. పగ్గాలు చేతుల బట్టి జౌకుల మేపిన ఆశనే చూసుడు గాని ఏడుకోపోసనములుడు. పిసదానా ఎడ్లు జౌకు తింటాయా? పులుసురం సీమకాలు పలమతీగ దీనున్నాయి, నీకు తెలది చెప్తినవు. పాపం బిడ్డెలు కడుపు నిండా మేయకపాయని కొట్టాలకు పోయి అవిటి మీద పేయంత ఉనికి ఇంట్లున్న సలీ రెండు ఎండిన రొట్టెలు మంచికోటి పెట్టిండు. రేపు కొడుకులారా నేనే అస్తా, ఇయ్యలాడికి పొద్దు వడని అని మనుషులతోనే మాట్లాడినట్లే ఎడ్లతోని మాట్లాడుతున్నాడు. ఎడ్లంటే పోషంకు పంచప్రాణం. కొమ్ముల దిద్దుడు, శలిగత్రిచ్చుడు, పిడుదలైతే స్వయాన దీసుడు. అవిటికి అమ్మవారు గొంతువాపు పెద్దాపు ఏదన్న జోరిందనుకో అవి మంచిగా అయ్యేదాకా తాను స్వయాన కూడు తినడు. మనసుల మనసుండది, నిద్ర ఓడు, గోదవైద్యం తెలిసినోళ్ళని పిలుసుకొస్తాడు, గోదల డాక్టర్కు చూపిస్తాడు. ఎద్దు మంచిగా అయితే పోషవకు బోనం, హనుమన్లకు తానం నమ్మిన సిద్ధాంతం. ముందనుకున్నట్లే బేలాంగట్ల ఏమి కొనాలను అది కొన్నడు పోషం. చూడంగ చూడంగ పండుగ రాని అచ్చా. తెల్లారితె పండుగ, ఇయల్లా ఎడ్ల బరులు దించుడు అంటే ఆరుగాలం కాడి మెడమీదుండి ప్రపంచానికి భోజనం పెట్టే రైతన్నకు కుడి ఎడమ భుజాలు ఈ బసవన్నలే. అవిడికి పోలాల 2 ఆటవిడుపు. కసలం కట్టుకొని కొడలి గొడ్డలి పెట్టుకొని రోదట్లెక్క శలకలకు పోయిండు. ఊరంచుకు వారుతున్న ఆగు, రాగి చెట్టు కాడ మడుగు, ఒడ్డుకు కసలమిడిచి ఎడ్లకు నీళ్లు దాపి తాను బనీను దోతి ఒడ్డుకు పెట్టి లోతు మడుగుల ఎడ్లని ఈదిపిచ్చి తాను ఈది ఎడ్లని షాతిమంటి నీళ్ళల్లో నిలబెట్టి గడిగిండు. ఏడాదికొకనాడు ఎడ్లని గడుగుడు పల్లె రైతు సంస్కృతి. పెంపకం

0: కొండలకు ఎడ్లుమేపి ఒక గడ్డిమోపు కోసి రేపు ఇంటి మంగళ ప్రతి గైనుకు మోదుక్కొమ్మలు గానేబడుతుందని గుట్టదడిపొన్న మోతుక్కొమ్మలు కొట్టి కసలాలేసిండు. ఎడ్ల మెడలను దీడ బుగ్గగడ్డి పత్రి నార అన్ని జమ చేసుకొని ఇంత పొద్దుకే ఇల్లు ఏరుకున్నాడు పోశమల్లు. కుందేలు మసుకు వడంగనే రాజక్క హారతి తయారు చేసింది. ఎడ్ల మెడకు పసుపు రాసి దామలతోని దీడిచి శరో ఎద్దుకు నాలుగు పిడికిట్ల ఉప్పు నాలుకకి రాసి గడ్డిమోపేసి భార్యభర్తలు భోజనం చేసి తిన్నాక రేపన్న కొడుకు మతిన్నదో లేదో ఒకసారి పెద్దోనికి ఫోన్ చేయరు. పోశమల్లు ఫోను కలుపుతా ఉంటే కొడుకే అటు నుండి ఫోను, నానా రేపైనా మన ఊళ్ళే పోలాలా, ఈడ మన తీరు పండుగ చెయ్యరు, నేను వస్తున్నానని ఫోన్ కట్. తెల్లారి ఊరు ఊరంత సందడి. పోషవలకు బోనాలేసి అమ్మలక్కలు, గంటలు గుంగుర్ల సప్పుడు, కొత్త మొగదాళ్ళు సడలు వేణుడు, బోనమాకులు ఇస్తర్లు వంచే గూన్లోళ్ళు, బేగడగత్తిరిచ్చే మంగళ్ళు, డ్యూటీలు తయారు చేస్తున్న సాకళ్ళు, మైసవ యాప చెట్టు నీడల బాజలు శుతి పొంగాడ డప్పుల్ని సగవెట్టుకుంటున్న జాంబవంతులు మాదిగలు, నాలుగుటికి ఎడ్లు ఊదిచ్చి ఇక డప్పులతోని దండూ దశాంగం వెళ్ళినట్టు ఎడ్లలైను. పార్వతి పతిహరహర అన్న నినాదాలు మిన్నుముడుతున్నాయి. ఊరు ఊరంతా నిలబడి చూస్తున్నారు. శివరన శనాకరాజన్న పాత బొంతులు సంచులు కప్పిన ఎడ్లతోని వచ్చి మోరంలా ఏషమేసినట్టు నగిపిచ్చిపాయే. ఎడ్లు తిరుగుడాయే, బోనం బెట్టుడాయే, బూరెలు నెయ్యిలాద్ది తినుడాయే. తెల్లారి బొడుగ, ఈగలు దోమలు గంజోరి బొడుగని ఇంటి కుక్కలు మొత్తుకునుడాయే. పోలాల తతాంగమంతా సజావుగానే సాగింది. పండుగకు వచ్చిన కొడుకు మరల వెళ్ళిపోతా ఉంటే పోశమల్లు రాజక్క ఇద్దరు కండ్లల్లా నీళ్ళు తీసుకున్నారు. ఈ పోలాల మాకాడికేనేమో, మరల ఈ భూమి ఎడ్లు వ్యవసాయం ఏమవుతుందోనని.
1: పోలాల అంగడి కవి రచయిత ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్ ప్రసంగం విన్నారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో చివరిగా విందాం కైత ఈ శీర్షికన ముద్దస్వాని శ్వేత స్వీయ కవితలు.
2: కవితా శీర్షిక స్వతంత్ర చరిత్ర. అనువు అనువు చెబుతుందిలే స్వాతంత్ర సంగ్రహగాథల్ని, సమర్పించిన త్యాగాల్ని వీచే గాలి చెబుతుందిలే, బిగించిన సంకెళ్ళని, హింసించిన శరీరాల్ని పారే ఏరు చెబుతుందిలే, రక్త ప్రవాహాల్ని, రక్త కన్నీటి దారల్ని పైరు గొంతు చెబుతుందిలే, నులుమేసిన గొంతుల్ని, చెరిపేసిన నుదుటి తిలకాల్ని అగ్నిజ్వాల చెబుతుందిలే, ఆజ్యమైన సమర యోధుల్ని, ఎదురీగిన చేతుల్ని, తరిమి కొట్టిన బ్రిటిష్ పాలనని, సాధించిన స్వాతంత్రాన్ని. జై భారత్ మాతాకి. రెండవ కవిత శీర్షిక గమ్యం. ప్రశ్నించే గలముంటే సమాధానం దొరకదా, ఎదుర్కొనే ధైర్యముంటే ఏరుదారివ్వదా, నడక నేర్చిన నీకు మార్గం ఎదురవ్వదా, అక్షరం తెలిసిన నిన్ను వర్ణమాల పలకరించదా, కింద పడ్డప్పుడు పైకి లెవ్వవా, ఓడిపోయినప్పుడు మళ్లీ గెలవవా, ముళ్ళు గుచ్చుకుంటే ముందుకెళ్లవా, రాళ్లుంటవని రహదారిలో నడవవా, వ్యాధి తగ్గాలంటే మందు వాడాలిగా, డబ్బు కావాలంటే ఉద్యోగం రావాలిగా, ఉద్యోగం రావాలంటే చదువు నేర్వాలిగా, కళ నిజమవ్వాలన్నా కష్టపడాల్సిందే, తీరం తెలియాలన్నా పడవ ఎక్కాల్సిందే, సాధించాలన్నా సాధన చెయ్యాల్సిందే, గమ్యం చేరాలన్నా మార్గం వెతకాల్సిందే. మరో కవిత. కవితా శీర్షిక మానవత్వం. మనిషి మరిచెను మానవత్వం, మనసంతా నింపెన స్వార్థత్వం, కామ క్రోధ ద్వేషాలన్నీ దరిచేరి మనిషిని మృగాన్ని చేస్తుంది. అనుబంధాలన్నీ ఆమడ దూరం పోయే, అహంకారం అజ్ఞానాలన్నీ ఆవహించే, ధనాకాంక్ష గర్వంతో ఆకాశానికెత్తే, మనిషిని మరో మనిషిని చేసే, సహాయత్వం సమాధవుతుంది, సమాజం సమసిపోతుంది, కళ్ళెదుట ప్రాణాలు పోతున్నా చూస్తూ కూడా కాపాడే తీరిక లేదు. మాయమవుతోంది మానవత్వం, మాయ చేస్తోంది మనిషిని, ఏమైపోతుంది జీవనం, ఎటు వెళ్తుంది ఈ సమాజం. మరో కవిత. కవితా శీర్షిక తెలుగు తీపి. తేనె లొలుకు తెలుగు కలం, తీయని పలకరింపుల గలం, మన ఆత్మీయ సౌలభ్య బలం, జారువారే అనుబంధాల జలం, సామ్రాజ్యాధిపతుల ప్రోత్సాహాన్నొందిన భాష, దేశ భాషలందు తెలుగు లెస్తయని పలికిన భాష, దేశ భాషలందు తెలుగు లెస్తయని పలికిన భాష.

0: శ్రీకృష్ణరాయలు పొగిడిన భాష, అమ్మంత కమ్మదనాల యాస, తిక్కన కలం ఎత్తి నాట్లు వేసిన తెలుగు ప్రప్రద గ్రంథం నిర్వచనోత్తర రామాయణం, మొలకలెత్తిన మారణ మార్కండేయ పురాణం, రెమ్మలేసిన మొట్టమొదటి సర్వేశ్వర శతకం, ముగ్గలొద్దిన ప్రథమ ఆంధ్ర భాషాభూషణ వ్యాకరణం, విరబూసిన విజ్ఞానేశ్వరీయ ధర్మశాస్త్ర గ్రంథం, వాడిపోతున్న తెలుగు విద్యాబోధన భాషాభిమానం, ముగ్గలెత్తనీయని పరదేశ సాహిత్య ఆకర్షణ, రెమ్మలు తెంపేస్తున్న నూతన పోకడలు, మొలకెత్తుతలేరు మాతృభాషాభిమానులు, మొలకెత్తుతలేరు మాతృభాషాభిమానులు, నారు పెట్టి నీరు పోసి నాట్లేస్తలేరు నవతరాలకి. పరభాష విజ్ఞానం అవసరమే, మాతృభాష మరిచేంత అత్యవసరం కాదు. కన్న తల్లిని వదిలి కొన్న తల్లెంట పోతున్నారు, కళ్ళు మూసి వెలుతురును వెతుకులాడుతున్నారు, వెన్నెలని దూరం పెట్టి వేసవి దరి చేరుతున్నారు, బెల్లంని వద్దని అల్లం తీపి ఆస్వాదిస్తున్నారు. తల్లిని మరిచిన క్షణం నువ్వు లేవు, భాష మరిచిన క్షణం నువ్వు ఉన్నా లేనట్లే. కళ్ళు మూసిన తెర వదిలేదెన్నడో, కళ్ళు తెరిచి సత్యం చూసేదెన్నటికో. ఇకనైనా తేలుకో, ఇప్పటికైనా మేలుకో. తెలుగు భాష యాస సాహిత్యాలే కాక సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించుకో. కట్టు బొట్టు విలువలు తెలుసుకో, ఆచార వ్యవహారాలు నేర్చుకో, తెలుగు ధనాన్ని అలవర్చుకో, జీవితాన్ని మెరుగుపరచుకో. మరో కవిత, కవితా శీర్షిక సంగీత సంద్రం. సంగీత సంద్రంలో సరిగమల సాగరంలో సప్తస్వరాల సముద్రంలో పడిలేచే కెరటంలా నిరంతర అలల నా స్వరం నా గీతం పడవలా పయనమవ్వాలని నిబద్ధతతో కృషి చేస్తూ నేను నిలబడగలగాలని ప్రతి క్షణం తపిస్తాం, క్షణక్షణం శ్రమిస్తాం, అనుక్షణం ఆకాంక్షిస్తాం. మరో కవిత, కవితా శీర్షిక స్నేహబంధం. చేయి కలిపిన స్నేహబంధం చెట్టులా చేయుతనిస్తుంది, అన్ని విషయాల్లో అండగా నిలుస్తుంది, ఓడిపోతే ఓదార్చుతుంది, పడిపోతే పట్టుకుంటుంది, తప్పటడుగేస్తే తప్పంటుంది, తప్పటడుగేస్తే తప్పంటుంది, గమ్యాన్ని చేరే గైడెన్స్ ఇస్తుంది, గమ్యాన్ని చేరే గైడెన్స్ ఇస్తుంది. సాధన చేస్తూ కష్టపడుతూ పట్టు వీడక కృషి చెయ్యంటూ ప్రోత్సహిస్తుంది, కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తుంది. అందుకేనేమో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనేది. మరో కవిత, అభివందనాలు అమ్మా. అమ్మా అమ్మా అను పిలిపే ఈ సృష్టికి జీవం పోసింది, అమ్మా నీ తలపే నా తలరాతను రాసింది, నవమాసాలు మూసి నా నవ్వు చూసి మురిశావు, ఉపవాసాలుంటూ ఊపిరే నాకు ఊదావు, గోరు ముద్దలు పెడుతూ గొడుగై వాన ఆపావు, రాళ్లనే తీసేస్తూ నడకనే నేర్పించావు, ఆటలాడి కింద పడితే ఆగలేక ఉరికొచ్చావు, ఓడిపోయి ఏడుస్తుంటే ఓ దార్చి ధైర్యమిచ్చావు, పరీక్షల్లో పాసైతే పండగనే చేశావు, తప్పటడుగు వేయబోతే నీతి తప్పకని తెలిపావు, అన్నం నేను తినకుంటే బుజ్జగించి తినిపించావు, ఆకాశానికి నేను ఎదగాలని కలనెన్నో కన్నావు, లోకమంతా లోకువ చేసిన సమాజమంతా చులకన చూసిన ప్రపంచమంతా విమర్శించిన కాలమే నన్ను వెక్కిరించిన తోడు నీడై అండగా ఉంటూ గెలుపు మార్గం చూపావు.
1: కవిత ఈ శీర్షికన ముద్దస్వామి శ్వేత స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఎల్టీ అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.
2: नमस्कार, समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. 18वां ब्रिक्स शिखर सम्मेलन कल नई दिल्ली के भारत मंडपम में शुरू होगा. रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन सम्मेलन में भाग लेने के लिए नई दिल्ली पहुंचे. अंतर्राष्ट्रीय मुद्रा कोष ने भारत को वैश्विक आर्थिक विकास का प्रमुख इंजन बताया. चालू वित्त वर्ष की पहली तिमाही में देश की अर्थव्यवस्था में 7.8% की वृद्धि. अमेरिकी ट्रंप प्रशासन ने नौकरी जाने के बाद H-1B कर्मचारियों के लिए 60 दिन की छूट अवधि को समाप्त करने का प्रस्ताव रखा.

ప్రముఖ తెలంగాణ రచయిత బెజ్జారపు రవీందర్ పోరుతల్లి కథానిక నుండి ఒక ఖండిక. కొమరయ్య సారు పాఠం చెప్తా ఉంటే అది సగం అర్థమైతుంది, సగం అర్థం కాదు. బట్టల పాఠం చెప్తున్నాడు. అప్పటి జమానల బట్టలను రాట్నాల మీద మగ్గాల మీద నేసేటోళ్ళని అన్నాడు. నేనైతే గవిట్ని ఎప్పుడు చూడలేదు, కానీ నా ముంగట కూసున్న సారోళ్ళ ప్రసాదానికి కొద్దిగా తెలిసినట్టున్నది. ఆడు సంబరంగా, అవును సార్, గవి మా ఇంట్లో అటుకు మీద ఉన్నాయి, గప్పుడెప్పుడో మా తాత టిక్కు టిక్కుమనుకుంటా మగ్గన్ని నడిపెట్టోడట అన్నాడు. కాలానికొక్క తీరుగా బట్టలు తొడుక్కోవాలని సార్ చెప్పిండు. ఎండాకాలంలో సైను బట్టలు, వానకాలంలో రెయిన్ కోట్లు, టెర్లిన్ బట్టలు, చలికాలంలో సూటర్లు, కొంచెం మందం బట్టలు తొడుక్కోవాలనట. సార్ నన్ను ఎక్కిరిత్తున్నడేమో అనుకున్నా. నా అంగీలాగు ఏ బట్టనో తెలియదు. అది ఏ బట్ట అయితేంది గాని నాకున్నయి మొత్తంలో రెండు అంగీలు, రెండు లాగులు. ఏ కాలంలో అయినా గవ్వే వేసుకుంటా. అవిటికి కూడా ఎటు చూసినా పొక్కలే. మా సోపతోళ్ళందరూ టప్పకానాలు, పోస్టాఫీసు అని పిలుస్తారు. కొమరయ్య సారు మొన్న చెప్పిన పాఠం మా నారిగాని పానం మీదికి తెచ్చింది. ఆ దినం సారు సమతులాహారం అనే పాఠం చెప్పిండు. పానం మంచిగుండాలంటే అన్ని రకాల తిండ్లు తినాలని చెప్పిండు. ఒక దినం కూరగాయలు, ఒక దినం ఆకుకూరలు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇంకా తినేటోళ్ళైతే సియ్యగూర, జిమ్మలు, గుడ్లు తినాలని ఒకటే రకం తింటే పానం మంచిగుండదని చెప్పిండు. వైల బొమ్మలు చూస్తే నోట్లే నీళ్లూరినాయి. నారిగాని గుడిసె మా గుడిసె పక్కపొంటే ఆడు నేను కలిసి ఇంటికి పోతున్నాం. దినాం నాతో గూసులాడుకుంటూ అచ్చటోడు ఏందో గని ఆ దినం నాతో ఒక్క మాట మాట్లాడలేదు, కొద్దిగ్ కూడా నూకెయ్యలేదు, నా గోళీలు ఇగ్గుకోలేదు. ఏదో మనాది పట్టినోని లెక్క మెల్లగా నడుచుకుంటా అచ్చిండు. సీదా వాళ్ళవ్వ దగ్గరికి పోయి పోంగనే అన్నాడు, అవ్వ అవ్వ, మనందరి పానం మంచిగుండాలంటే కూరగాయలు, ఆకుకూరలు, సీయకూర పెట్టే, దినాం తొక్కువెట్టి నన్ను సంపుతవేందే అన్నాడు. వాళ్ళవ్వకు ఏదీ సమజగాలే. నేను పోయి సార్ చెప్పిన పాఠం మొత్తం చెప్పిన. అత్త అత్త, ఊకే తొక్కు తింటే పెయ్యి వెరగదని, ధమాక్ వెరగదని పాఠమైనాక నారిగాడు అన్నాడు అని చెప్పిన. నర్సవ్వత్త పుర్రసేయి లేపి నారిగాని ఈపుల ఒక్క గుద్దు గుద్దింది. నీ మొలదారం దెగ, ఏం బుట్టిందిరా నీకు, నా చిన్నతనంలో అంబలిదాగి బతికినాం, ఇప్పుడు గట్క కూడా తింటున్నాం, అప్పుడప్పుడు వరెన్నం తింటున్నాం. సారదిరా, నీకు దాంట్లకు కూరగాయలు, సియ్యగూరలు, పాలు, పెరుగు కావాలన్నారా అని తిట్టుకుంటా నారిగాని ఎంబడి పడ్డది. అత్త చేతికి ఆడేనా దొరికేది, గోజలెంబడి ఉరికి అవిటిని దాటేసేటోనికి అత్తొక లెక్కన. కోకో పోటీల గదా, అక్కడిదక్కడనే తప్పించుకున్నట్లు అత్తను తప్పించుకున్నాడు. పాపం మా నర్సవ్వత్త మొసపోసుకుంటా అని తిట్టుకుంటా గుడిసెలకు పోయింది. ఇదంతా చూస్తున్న మా లచ్చవ్వ నన్ను మా గుడిసెలకు తీసుకుపోతా ఉంది. నర్సవ్వత్తకు మళ్ళా ఏం యాదికచ్చిందో గాని యువతలికచ్చి, ఈ లచ్చవ్వ మనుమని సాలన్నా రాకపాయ నీకు, అవ్వా అయ్యా జరిగిపోయినా గా బాపాయి తాన ఎంత బుద్ధిగుంటాడు, ఆ లచ్చవ్వ ఏం తింటదో, ఆ పిలగానికి ఏం పెడతదో, ఒక్కనాడన్న నోట్లే మాట బయటకచ్చినాదిరా, నువ్వేందిరా, నీ కడుపు కయ్యనా, దొరగారి దొయ్యనా అన్నట్లు తింటనే ఉంటావు, మళ్ళా గిదివెట్టలే గదివెట్టలే అంటావు, బేమాని పోరనివిరా అని తిట్టును మొదలుపెట్టింది. బడి నుంచి ఇంటికి రాగానే మా లచ్చవ్వ బువ్వ పెడతది. ఇయాల రాచిప్పల మంచిగా కారం, చింతకాయ, ఎల్లిపాయలేసి నూరిన తొక్కున్నది. గాని ఈ లొల్లికి మా లచ్చవ్వకి ఏమనిపించిందో ఏందో గాని కోమట్ల దుకాణానికి పోయి ఒక గుడ్డు తెచ్చి అట్టు పోసింది. నారిగానికింత నాతోటి వంపించింది. ఇయ్యల కూడా నారిగాడు ఈ బట్టల పాఠం గురించి ఇంటికి పోయినాక ఏదో కోతి పని చేస్తాడని, మళ్ళా అత్తతోటి దెబ్బలు తింటాడని అనిపించింది. కొమరయ్య సారు పాఠం అర్థమైనాదిరా అని అడిగిండు. పిలగాండ్ల మందరం తలకాయలూపినం. గంట కొట్టినాక సారు పోయిండు. గింతట్లనే శంకరయ్య సారు మా క్లాసు ముందటికి వెళ్ళి నాలుగో తరగతికి పోతున్నాడు. తలుపు దగ్గరున్న ఆడపిల్లగాళ్ళందరూ గావురంగా సారు మాకు రాన్రీ అన్నారు. ఆ సారంటే మాకు బగ్గ కాయిసి. ఒక్కొక్కసారి మా నారిగాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. దినాం పొద్దుగల్ల లేచేటప్పుడు నర్సవ్వత్తతోటి తిట్లు తినుకుంటా లేస్తాడు. బడి ఉన్న రోజులల్లా పొద్దెక్కేదాకా వంటడు. తిట్టి తిట్టి నర్సవ్వత్త ఆని నెత్తి మీద ఒక టొంగనన్న ఒడిసేదాకా లేచేటోడు కాదు. ఇయ్యల మస్కున్నే లేచిండు, అయినా కూడా తిట్టు తింటుండు. ఎందుకంటే ఇయ్యల

0: ఐతారం బడిండది. నీ తలపండు వలగా ఐతారం గోళి నడిరాత్రి లేచి మిడిగుడ్లేసుకుంటా పెద్ద పిట్టలెక్క కూసున్నవేందిరా, బడి ఉన్న రోజులల్లా గిట్లెందుకు తెలివిరాదురా నీకు. నర్సవ్వత్త నోరు బల్లెగంట లెక్క టన్ టన్ అని వినిపిస్తున్నది. మా లచ్చవ్వ దిక్కు చూసిన ఆకిలి ఊడుతుంది. ఎందుకో గాని లచ్చవ్వ నన్ను గింతగానం తిట్టది. అయ్యా అవ్వలేని పోరన్నని కావచ్చు. మా నర్సవ్వత్త అప్పుడప్పుడు నన్ను కూడా దులుపుతుంది. ఏందిరా పెద్ద మొగోన్ లెక్క లచ్చవ్వ లచ్చవ్వ అంటావు, అవ్వ అనరాదురా నిన్నని. ఏం పాయిదలే, నీ కన్న తల్లే తల్లిని పట్టుకుని అవ్వ అని ఎప్పుడూ అనలేదు. అది కూడా లచ్చవ్వ మీదికెళ్ళి దిగకపోతుండే, తల్లి సాలే అచ్చిందిరా నీకు అని తిడుతుంటది. అభినవ మొల్ల బిరుదాంచితురాలు, శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ. పద్యాలు. చల్లని పుష్యపూర్ణిమ నిశాంగన వెన్నెల చీరగట్టి జాబిల్లిని కొప్పులో దురిమి విశ్వవిహారమునర్చువేలలో పల్లవపాని చోళ ప్రియవల్లభు సేవకు వచ్చే సంయమీ తల్లజుడైన శంభుని పదాంబుజ సేవకు గౌరితీరునన్. అనుపమ దేశభక్తి మహితాత్ములుగా తన దేశపౌరులన్ తనరగజేయుచున్ పలు విధంబుల సంగరతంత్ర సద్విచారణ చనచిత్తుడై సగము రాతిరి వేలకు డస్సివచ్చు భీమునికి సపర్యసేయ వలపున్ మదిదాచుచు వేచిచూచుచున్. తీయని వెన్నెలమ్మ వసుదేశ్వరు కన్నుల కల్వపూల వాతాయన పంక్తి నుండి లలితమ్ముగ చుంబనసేయు వేలలో ఆ ఎలనాగగాంచు కనులారగ మీరిన తన్మయమ్మునన్ రేయి శ్రమించి వచ్చి నిదురించడిరేని వరాల సోయగాల్. వాలిన కన్నుదోయి తనివారగ దోసిలి చేసి చూపులే పూలుగనింపి అయ్యలరుబోడి ప్రభుత్తముపైన పుష్పవర్షాలులకించి స్వామీ కవచమ్మిదే గైకొను మంచులేతకెంగేలుల సాచె మేను పులకింపగ సిగ్గులు దొల్కరింపగ ఆ నునులేత లేత చిగురాకుల బోలిన చెయ్యిదాకి భూజానికి మేను జల్లని స్పర్శ సుఖానల కీల హాయి చోళా నిలువెల్ల బ్రాకి జవరాలి కరాల మృణాల కోమల శ్రీని హఠాత్తుగా విభుడు చేకొని ముద్దిడే నిన్నిమారులో దాపగ నేల నీ ప్రణయదానములో దని వందనిమ్ము నీ దాపున ఈ నిషీది అనుతాపముదీర వసింపనిమ్ము. ఈ రేపటి యుద్ధమందు ఎవరేమైపోదురో ఏమో, ఇప్పుడే ఆ పరమేశు సాక్షిగా ఒక్కటౌదము శంభుని దేవలమ్మునన్. నా ప్రభువు సోమనాథుడు నా ప్రియతమ జన్మభూమి నా ప్రజలకునై ఈ ప్రళయ రణజయమో లేదా ప్రవిమల వీరమరణ ధన్యపదమ్మో. చోళా చోళాయని ప్రభు భోళాశంకర ప్రభూ ప్రభూయని చోళా కాలమ్మే మరచి ప్రణయ లీలావేశమున పలవరించిరి మిగులన్. మగువ పరవశయై కనులు సగము మూసి ప్రభుని చూచే ప్రభుడు పరవశ్యుడగుచు మగువ నక్కున జేరిచి మౌన ప్రణయ భాషణమ్ముల మరువని బాసలాడి. విమల చాళుక్య వంశాభివృద్ధి చేయు చానలిరువులు దేవేరులైనగాని సరస శృంగార వీర రసజ్ఞమూర్తి ప్రేమదాసుడు చోళాకు భ్రీమనుపుడు. రాజవంశమునకు రాజకీయములకు సంఘ నియమములకు సంపదలకు అన్నిటికీ అతీతమైన ఆమె ప్రణయ మధుర హృదయమందు ఒదిగే రాజు. ప్రియ పరిరంభ సౌఖ్య లహరీ సుమనోహర వారికేళి తన్మయ మగుచున్న భీమ నరనాథుని వీణుల సోకె నాదముల్ జయ జయ సోమనాథ జయ చంద్ర కళాధర శత్రుభీకర జయ విజయీభవాయని దిశావలయమ్ములు పిక్కటిల్లగన్. ఆ జయ జయ నాదంబుల రాజునకు సమర కుతూహలము మిన్నందన్. రాజజిత సుశిర శీతల రాజిత మధురప్రియ పరిరంభము సడలెన్.
1: వాసరుచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత బెజ్జారపు రవీందర్ రాసిన పోరుతల్లి కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవయిత్రి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ రాసిన పద్యాలు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు

0: ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఈరోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 27వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించి విశేషాలు ప్రసారమవుతాయి. ఇది మొదటి భాగము. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. సినీ సంగీత అభిమానులందరికీ సింగిడి కార్యక్రమంలోకి సాదర స్వాగతం. ఈ చక్కటి అందమైన గీతంతో మన సింగిడి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 2300081 2950 81. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 0872 జత చేసి ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.8 FM ಮನಸ್ಸು ನಿಂಡ. ನಿನ್ನ ಆದಿಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಅಂತ ముఖ్యంగా పల్లెటూళ్ళలో పోలాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెల్లమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగిన పోలాల అమావాస్య పండుగపై రేడియో నివేదికను ఇప్పుడు విందాం. సమర్పిస్తున్నారు పి అశోక్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇప్పుడు విందాం. తలమణుగు మండలం కజ్జల్ర గ్రామంలో జరిగిన పోలాల అమావాస్య పండుగపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్. ఎద్దు యోసం అన్నారు పెద్దలు, ఎద్దులు లేనిదే వ్యవసాయాన్ని ఊహించలేదు. ఎండకు ఎండి వానకు తడిచి రైతుతో పాటే ఆరుగాలం కష్టపడతాయి ఎడ్లు. అలాంటి ఎడ్ల రుణం తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి రోజున వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోలాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన రైతన్నలు. పోలాల అమావాస్యకు ఒకరోజు ముందు రైతన్నలు ఈ పండుగను మొదలు పెడతారు. బరులు దించే కార్యక్రమంతో ఈ పండుగ మొదలై మరునాడు పోలాల అమావాస్య రోజు ఎడ్లను శుభ్రంగా కడిగి కడుపు నిండా మేపి వాటిని రంగురంగుల జూళ్లతో, మోరికెలు, కుశాటలు, గజ్జలు, గుంగుర్లతో అలంకరిస్తారు. కొమ్ములని రంగురంగుల బ్యాగర్లతో అలంకరిస్తారు. ఈ అలంకరణ ఒకరిని మించి ఒకరు ఎంతో అందంగా ఈ ఎడ్లను అలంకరిస్తారు. అలా అలంకరించిన ఎడ్లను ఊరి నడిబొడ్డుకు తీసుకువచ్చి గ్రామ పెద్ద తోరణం తెప్పిన తర్వాతనే ఆ ఎడ్లు ఊరిలో ఉన్న హనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయం ఇంకా వివిధ ఆలయాలు తిరిగి తమ తమ ఇండ్లకు చేరుకుంటాయి. ఇలా ఇండ్లకు చేరుకున్న ఎద్దులను ప్రత్యేకంగా పూజించి వారికి నైవేద్యాలు సమర్పిస్తారు రైతులు, రైతు కుటుంబ సభ్యులు. నిన్న తలమణుగు మండలం కజ్జల్ర గ్రామంలో కూడా రైతన్నలు ఎంతో ఘనంగా ఈ పోలాల అమావాస్య పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలాల పండుగ జరుపుకునే తీరును ఆకాశవాణితో పంచుకున్నారు. ముందుగా గ్రామ పెద్ద కాపు, గ్రామ పెద్ద చింతలపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మా గ్రామంలో ఈ పోలాల పండుగను ఎంతో ఐక్యంగా ఘనంగా జరుపుకుంటామని అంటున్నారు.
2: పోలాల పండుగని మా ఊర్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒక రోజు ముందు నుంచి పూజా కార్యక్రమాలు, ఎడ్లని మంచిగా అలంకరించడము, అన్ని కార్యక్రమాలు బాగా చేసి మళ్ళీ నెక్స్ట్ పోలాల రోజు మంచి స్నానం చేపించి ఎడ్ల అవి మంచిగా కొత్త దుస్తులు వేసి అవిని బాగా అలంకరించి మా ఇంటి దగ్గర నుంచి మేము పెద్ద కాపులు అంటారు, అప్పటి నుంచి మా తాతల నుంచి సాంప్రదాయం నడుస్తుంది. మేము అక్కడ నడి ఊళ్ళో నడి బొడ్డు మీద అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో అన్ని మొత్తం ఊరన్నీ ఎడ్లు అందరి సాంప్రదాయబద్ధంగా తయారై అక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ దూర్ణం అని ఒకటి కడతారు, ఒక లైన్. ఆ లైన్ ని మేము కొట్టిన తర్వాత లైన్ దాటుతాయి ఎడ్లు. దాటిన తర్వాత ఎడ్లన్నీ ఈ రోజు గ్రామంలోని హనుమాన్ మందిర్కి వెళ్తాయి, రామ్ మందిర్కి వెళ్తాయి, శివాలయంకి వెళ్తాయి. అక్కడ మా ఇంటి నుంచి నైవేద్యం వెళ్తుంది. వెళ్లి అన్ని ఎడ్లకు నైవేద్యం తినిపిస్తాం. మేము అన్ని ఎడ్లకు నైవేద్యం ఇస్తే ఆ నైవేద్యం తిని మళ్ళా

0: ఇంటికి వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళు వాళ్ళ పూజ చేసుకుని వాళ్ళ నైవేద్యం పెట్టుకుంటారు. ప్రతి ఇయర్ మా ఇంటి నుంచి నైవేద్యం పోతుంది. గుళ్ళేయాడ హనుమాన్ మందిర్లో పెద్ద గంజులో పెట్టి అన్ని ఎడ్లకు ఎన్ని ఎడ్లు ఉంటాయి అన్ని దాదాపుగా. ఒకప్పుడైతే నేను చిన్న ఉన్నప్పుడు 200-300 జతలు ఉండే, ఇప్పుడు అవి 60-70 జతలకు వచ్చింది. ఇక ఎడ్లు తగ్గిపోయినాయి అందరు. ట్రాక్టర్లు వేరే రకంగా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వలన ఎడ్లు తగ్గిపోయినాయి. అయినా కానీ ఇప్పటికింకా దగ్గర 60-70 జతలు ఉన్నాయి. ఈ రోజు కూడా కనబడ్డాయి. అయినా సంతోషం, చాలా బాగా చేసిండు. ఎవరు కూడా ఏది లేకుండా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కలిసి మత్తు పని కానీ ఏమి తావుడు కానీ ఏముండేది, అందరు ఒక్క పొద్దు ఉంటారు. ఉపాస దీక్ష ఉంటుంది ఈ రోజు. ఉపాస దీక్షని రేపు విరమించుకొని బొడగా అని చేసుకుంటారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటారు.
1: తరతరాలు
0: ఇది ఒక ఆచారము. దాన్ని కూడా మేము మా పెద్దలు చేసింది, మా తాతలు మా తండ్రులు మళ్ళీ మేము కూడా అలానే పాటిస్తున్నాం. ఇది ఇట్లానే కొనసాగుతుంది. చాలా గ్రాండ్ గా ఊరందరు కలవటానికి ఇది ఒక ఒకేషన్. ప్లస్ ఆ ఎడ్ల కొరకు ఎడ్లు మనకు చేసిన కష్టంకు దానికి మనం ఈ రోజు ఇచ్చే గుర్తింపు.
2: పోలాల పండుగ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు ఆ గ్రామ రైతులు.
3: చింతలపల్లి ప్రమోద్ రెడ్డి, గ్రామం కజ్జలరా, మండల తరమాడుగు, డిస్టిక్ ఆదిలాబాద్. మేము ఈ రోజు పోలాల అమావాస్య జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఒకటి ఏమంటే మా రైతులకు అంత ఆనందమే ఉన్నది, కానీ వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం చాలా బాధాకరం. ఆ భగవంతుడు చాలా చిన్న చూపు చూస్తున్నాడు. దీని ప్రకారంగా అంత మంచిగా జరుపుకోలేకపోతున్నాం. నిన్న పరుగులు దించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పోలాల అమావాస్య జరుపుకోవడం జరిగింది. ఎట్లు బసవన్నల్ని మొత్తం పుచ్చమ్మ హనుమాన్ మందిర్ విలేజ్ మొత్తం ఊరేగింపు చేయడం జరిగింది. హ్యాపీ పోలాల. మా గ్రామంలో 100 జతల కంటే ఇక తక్కువనే. లాస్ట్ ఇయర్ బాగుండే కానీ ఇప్పుడు ఎట్లా అనేది కర్మలుగా అయిపోతున్నాయి. నేతలు లేక గాని వర్కర్లు లేకపోవడం వల్ల గానీ ప్రతి సంవత్సరం చాలా మంచిగా అనిపిస్తుంది. మా తాతల నుంచి తండ్రుల నుంచి వంశపరంగా గానీ మా పెద్దల తరం నుంచి గానీ ముందటి సరి జరుపుకోవడం జరుగుతుంది.
4: వరగంతి తిరుపతి ఎడ్లని కడుగుడు మేక ప్రెసి చేసి ఊళ్ళ డప్పులతోటి ఊరేగించి నైవేద్యాలు పెడతారు.
5: ఇవి ఏమేమి వేసినా వీటికి
4: గంటలు గజ్జలు ఘాటోలు పువ్వులు అన్ని కొత్త ఐటమ్స్ గా ప్రతి సంవత్సరం పండుగకు కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి
5: కొనుక్కొస్తారా? మీరే తయారు చేస్తారా?
4: ఏ కొనుక్కొచ్చు. సిద్ధంగా దొరుకుతాయి.
5: ఈ పండుగ జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు?
4: బాగా, చాలా బాగా అనిపిస్తుంది.
5: ఇంకా ఎవరైనా పిలుస్తారా? లేకుండా మీరు మీకే చేసుకుంటారా?
4: ఎవరి ఊళ్ళో వాళ్ళకు ఉంటాయి కాబట్టి వింటోళ్ళమే చేసుకుంటాం.
6: కలారి రాములు, గ్రామం కజ్జల. పండగ ఎడ్లకు మంచిది మాకు మంచిది అన్నట్లు పండగ చేసుకుంటాం. అట్లా
5: ఏమేమి చేస్తారు వీటికి?
6: వీటికి ఏమి అన్ని షోకులు చేసుకొని మంచిగా పొడకుంటా కొట్టకుంటా మంచిగా హనుమాన్ మందిర్ కాడికి పోయి నైద్యం పెట్టి అవిటిగా మంచిగా చూసుకొని వచ్చి ఇక్కడ ఇంటికాడ నైద్యం పెట్టి ఆర్తి పట్టుకొని వచ్చి కొబ్బరికాయ నైద్యం అన్ని సూపర్ గా పెట్టుకొని అట్లా ముద్దుగా చూసుకుని ఇయ్యాల.
5: నైద్యం ఏమేమి పెడతారు?
6: నైద్యము అన్నము అన్నిగా
5: అనిపిస్తాయి. మరి పండుగ చేసుకున్నాడు
6: ఆనందం అనిపిస్తాయి మాకు. అవిడితో మంచిగా ఉంటది. అవిడితోనే మా బతుకు కదా. అవి మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్లే.
5: నుంచి మీతోనే ఉంటాయి
6: ఎప్పుడు మాతోనేగా.
7: ఆచరణ ఎడ్లం బూది ఇయ్యాల, నైద్యాలు పెట్టాలా, హనుమండ్ల కాడికి పోలా, పొచ్చవ కాడికి పోలా, ఇవన్నీ ఇంటికి తేయాలా, నైద్యం పెట్టాలా, అన్నం పోయాలా, జోర్లు గజ్జలు కాళ్ళకు మన కట్టుకునే గజ్జలు గంటలు అన్ని మొత్తం సామానంత. అది పెద్దలు చేసి పుణ్యం. పెద్దలు పూజించిన తర్వాత మేము పూజించు. అది మంచితనం. గోధ గొడ్డుకు దీపావళి నాడు గోధులకు పూజ చేస్తాడు. ఈ పోలాల నాడు ఎట్లా శంకరుని పూజ, దీపావళి అమాస గోధులకు ఆ రోజు ఇట్లా తర్వాత.
5: ముందు మీరు చూసుడు ఇప్పుడు మారింది అంతే నడుస్తు
7: మారుడు వెళ్ళలేదుగా అంతే నడుతుంది ముందడి. ఇంకా కానీ అప్పటిది వేరుండి అబ్బా లవ్ తీరంతో పోకడ గమ్మత్ చేసుడు. ఇప్పుడు తాగుబోతులు అయిండు ఎట్లని పట్టి పడుస్తే డప్పులు కూడా కొట్ట నీళ్ళు ముందు అట్ట లేకుండే ఎడ్లని లేబెట్టి ఉన్నంత ఇట్లా నిలబడి ఒర్రుకుంటా కట్టేబెట్టి కొట్టినాడు అప్పుడు ఎడ్లు పోతుంది. ఇప్పుడు అట్ట లేదు.
8: బాములు ఆమోలు గజ్జలరా అబార్ గర్గర్ సీన్ చిందాకపల్లి గడే తుజి మాయ కడితే బొకాశపడే బాప్ కడితే సారాదోరా నమో పార్వతి పతి అరమా. అంటే దీనికి ఎట్లా సొల్యూషన్ అంటే ఇప్పుడు ఎదుకటి మనిషి చేసిందంటే ఆ మనిషికి మనం అపోజిట్ ఎత్తుకెత్తు. అయితే నువ్వా నేనా? ఇది ఒక పద్యం. నువ్వు 4 పద్యాలు ఎక్క వాడినావా? నీ గెలుపు. నేనెక్క 4 పద్యాలు వాడినా? నేను నా గెలుపు.
9: చిన్సిలాడి మదన్ కాటి బైన్ బసాచి బా చప్పాటి బంగట్టుకున్న చాయ బయచ గావుకున్న చెంకట్ రెడ్డి చారు బడ.
1: నా పేరు భోజన్న. అది ఆ శారం ముందర నుంచి పెద్ద మనసులు పెట్టింది, చేసుకుంటూ వస్తున్నాం. ఎడ్లకు నైద్యం పెట్టు, నేను ఎడ్లు బరువులు ఇలా పోలాలు నైద్యం పెట్టి మేము ఇంత ఏమన్నా ఇంత తిని మంచిగా సీటు వేసుకుంటాం. బూరెలు కారెలు అవి మంచిగా అనిపిస్తాయి, గమ్మత్ అనిపిస్తుంది అవి.

0: వస్తుంది మరి
1: మంచిగా అనిపిస్తుంది. కోలాల పండుగ అంటే మంచిగా అనిపిస్తుంది.
0: అందరికి భోజనం పెడతారు,
1: అందరికి భోజనం పెడతారు, ఆడవాళ్ళకు నడిచేటోళ్ళకు జీతగాళ్ళకు అందరికి పని వాళ్ళు అందరికి పెట్టుడే. చాలా ఘనంగా జరుపుకుంటాం పోలాల పండుగ అంటే.
2: భూమక్క ఎడ్ల బరువులు దించుతారు, పొరకాలు తెత్తాలు, మోతకు పొరకాలు తెచ్చి వాటి మీదకి వెళ్ళి దించుతారు. ఏం దించాలంటే బరువు దించు, ఏం దించాలంటే బరువు దించు అని అంటారు. ఇక మేమంటాము వాళ్ళు దించుతారు. ఇక మరగ తెల్లారి మర మేపుకొని వస్తారు, కడుక్కొని వస్తారు ఎడ్లని. మరగ నాలుగుడికి ఇట్లా పూజిస్తాలి, ఐదుడికి దింపుతారు, నైద్యం పెడతాలి. ఆడ కాపులు ఇంటి కాడ పెట్టేసి మరి ఇటు వస్తాలి, హనుమానుల కాడ పోషవ్వ కాడ నైద్యం పెడతారు. మర ఇండ్లకు పెట్టుకుని మరగ వాళ్ళ ఇంటికైనా తెచ్చుకుంటారు, లేని వాళ్ళు ఇట్లా పెడతాంగ
0: ఇంటి దర్వాజలకి. ఒకటి ఇట్లా ఎందుకు పెడతారు?
2: అవిటికి నైద్యం ఎత్తాం. ఇప్పుడు ఇప్పుడు ఎద్దకు పెట్టి అంటే
0: అవి ఎందుకోసం పెడతారు?
2: అవి రేపు తీగల దోమలు గంజోర బొడి కనుకుంటా వారెత్తాలి. ఇక గోడలకు ఇట్లా అనుకుంటా దోమలు ఈగలు పోతాయి. ఇక ఇట్లా షిప్ పెడుతున్న కలిసి ఈసేడు కర్లు అనుకుంటా దింపుతాలి. ఇంట్లో ఆ కిట్ట దింపి అటు పెంట మీద వారేసేస్తాలి.
3: నా పేరు అగ్గిమల్ల శారద. ఒక రోజు ముందర నుంచే ఎడ్లు శుభ్రంగా చేసి పోలాల రోజు ఊరంతా ఊరేగింపి పోషమ్మ కాడికి పోయి హనుమన్ల గుడికి పోయి తింపి నైవేద్యం పెట్టి మళ్ళా ఇంటింటికి తీసుకొచ్చి నైవేద్యంతో సమర్పిస్తాం. సంవత్సరం ఒకసారి వస్తుంది ఇక్కడ. ముందర నుంచి పాటిస్తాం సార్ మేము ఆ వీటిని. ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఘనంగా. వంట చేసుకుంటాం, బూరెలు చేసుకుంటాం, ఏమేమి చేసుకుంటాం అవన్నీ ఇక్కడ ఎడ్లకు ప్రసాదంగా పెట్టేస్తాం.
4: ఈ విధంగా కజ్జల్ర గ్రామంలో పోలాల పండుగను ఎంతో భక్తితో ఘనంగా జరుపుకున్నారు. ఎడ్లను మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలను కోరుకున్నారు.

0: ఇప్పటిదాకా తలమడుగు మండలం కజ్జల్ర గ్రామంలో జరిగిన పోలాల అమావాస్య పండగపై రేడియో నివేదికిన్నారు. సమర్పణ పి అశోక్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇది సింగిడి కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామం నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజనీ, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ్, లక్ష్మణరావు, స్వరూపరాణి, చంద్రగిరి, పాపారావు, రవి, బ్రహ్మయ్య, కస్తూరి రాములు, పువ్వుల ఈశ్వరరావు వీరందరూ కోరుతున్న పాట మాయదారి మల్లిగాడు సినిమా నుంచి నవ్వుతూ బతకాలిరా అనే పాట. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఆ పాటను వినిపిస్తాము. అయితే శ్రోతలు, మీరు కూడా సింగిడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విద్యానగర్, ఆదిలాబాద్ 504002. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే మీరు రాసిన ఉత్తరాన్ని సింగిడి కార్యక్రమంలో చదివి వినిపిస్తాం, అలాగే మీరు కోరుకున్న పాటను కూడా వినిపిస్తాం.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడదాం. హలో హలో హలో
1: మేడం,
0: వినిపిస్తుందా అండి? చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భూషణ గారు? ఎక్కడ పీపల్ కోటి? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి నిన్న పొలాల పండుగ అయింది,
1: చాలా బాగా జరిగింది మేడం.
0: ఎట్లా అంటే జరుపుకున్నారు? అంటే దాదాపు ఎన్ని జతలు ఎట్లుంటాయి మీ ఊర్లో? హలో చెప్పండి, వినిపిస్తుందా? చెప్పండి, మరి ఈరోజు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది మీకు? హలో, వినబడతలేదా నా గొంతు మీకు? సరే, మరి ఏ పాట కావాలి చెప్పండి? యమజాతకుడు నుంచి పాట కావాలా? ఏ పాట దాంట్లో? ఏ పాట అయినా ఏం కదా. సరే, ఒక పాట వస్తుంది యమజాతకుడు సినిమా నుంచి, వినండి మరి.
1: సరే.

0: ఇది తెలంగాణ యాస భాషలకు
1: ఓయే
0: అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే.
1: జిల్లా బాన్ముకుల నుండి ఎఫ్ఎంఎస్ శుభోదయం మన శ్రోతలకు, మన ఆదిలాబాద్ ఎఫ్ఎం నెంబర్ 1 ఆర్జేలకు
0: ధన్యవాదాలండి.
1: ఎందుకంటే మేడం
0: చెప్పండి,
1: కర్నూలులో డాక్టర్లు, హైదరాబాద్ లో ఆక్టర్లు, ఆదిలాబాద్ ఎఫ్ఎంలో మన ఆర్జేలు ఫేమస్ అని అందరికి తెలిసిపోయింది మేడం.
0: అవునా? ఓకే,
1: ఫేమస్ ఎందుకంటే చక్కగా మాట్లాడతారు. యాస బాస అన్ని కూడా మంచిగా ఉంటాయి కార్యక్రమాలు. సూపర్ సూపర్ అన్నట్టు ఉంటది మేడం.
0: అవునవును, ఆదిలాబాద్ అంటేనే ప్రేమ గుణం.
1: అవును మేడం, ఎందుకంటే మేడం నా టోకన్ నంబర్ 60 మేడం. 60 రోజులు అయింది ఇంతవరకు.

0: ఎందుకంటే మన పెద్దలు ఒక శాస్త్రం చెప్పారు మేడం, మనిషికి ఒక మాట గుర్రానికి ఒక దెబ్బ అన్న.
1: గుడ్డుకు ఒక దెబ్బ అంటే
0: మనిషికి ఒక మాట చెప్పినప్పుడు మనం వినపాలి, గుర్రానికి ఒక దెబ్బ అంటే ముందు పరిగెత్తాలి. అది మనం ప్రతి ఒక్కరం కూడా మన నిబంధనలు పాటిస్తూ మనం చేస్తూ మీకు సహకరిస్తూ అమ్మలాంటి ఆకాశవాణికి మనం ఇబ్బంది పెట్టకుండా వింటూ ఉండాలి, ఎక్కువ తక్కువ చేస్తూ ఉండాలి.
1: అవును, అందుకే రెండు చెవులు ఒక్క నోరిచ్చాడు దేవుడు, అంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి అని చెప్పి
0: కరెక్ట్ చెప్పారు మేడం. ఈరోజు మూవీ వచ్చేసి తోటరాముడు.
1: తోటరాముడు సరే అండి, డిస్టర్బెన్స్ ఏదో ఉంది, మీ పాట వస్తుంది వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
3: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
2: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
3: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
2: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
3: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
2: ఈ జాగ్రత్తలు పాటించండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు
2: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.

ఇది మనయస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. శ్రోతలు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయవచ్చు. మా నెంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కు ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత లైన్లో ఉన్నారు, ఫోన్ చేసి మాట్లాడదాం. హలో హలో హలో చెప్పండి, ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడరా, బెల్లూరు నుంచి. మీ పేరు? హలో హలో
1: హలో
0: మీ పేరు చెప్పరా? ఉదయ్ కిరణ్ గారు. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? అంటే మీకు అంటే ఏమి అవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఎందుకు? హలో, అదే టీచర్ అని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సిగ్నల్ లేదు. ఏ సబ్జెక్ట్ లో చెప్పాలనుకుంటున్నారు మీరు? సరే, ఏ పాట కావాలి చెప్పండి, సిగ్నల్ లేనట్టుంది. హలో
1: మేడం,
0: ఏ పాట కావాలి? హలో, మీకు ఏ పాట కావాలి చెప్పండి. చెప్పండి. హలో, పుట్టింటికి రా చెల్లియా? ఎందుకు ఆ పాట రాఖీ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?
1: హలో,
0: ఇప్పుడు ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది మీకు?
1: అది అన్లైక్ గుర్తుందా కానీ.
0: హలో, మీకు సిగ్నల్ లేనట్టుంది. సరే, ఒక పాట విందాము. గోపాల గోపాల నుంచి కావాలా మీకు? ఏది క్లారిటీ లేదా, ఏ పాట కావాలో? సరే అండి, ఒక పాట విందాము. నిన్న పోలాల అయింది కదా, పోలాల సందర్భంగా ఒక పాట విందామా? మరి మంచిగా చేసుకుంటారా మీ ఊళ్ళో పోలాల?
1: హలో,
0: మీ ఊళ్ళో ఎట్లా ఏం చేస్తారు పోలాల రోజు? ఎట్టెట్టు దింపుతారు ఎడ్లని? హలో, సరే అండి, ఒక పాట విందాం.

0: మేడం.
1: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నాను మేడం.
1: శోభారాణి గారు ఏం చేస్తుంటారు?
0: నేను ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేగా పనిచేస్తున్నానండి.
1: అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
0: 7 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేగా పనిచేస్తున్నాను. అది ఆన్లైన్ రేడియో అండి, నెట్వర్క్ ద్వారా పనిచేస్తామన్నమాట.
1: ఓకే.
0: కవితలు రాస్తాను, కథానికలు రాస్తాను, నాటికలు రాస్తాను. మరైతే ఈరోజు ఒక చిన్న
1: చెప్పండి చెప్పండి
0: చిన్న చిన్న కవిత చెప్తాను మేడం. ఈరోజు దేశభక్తి దినోత్సవం ఉందండి.
1: చెప్పండి. అవును,
0: దేశభక్తి దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికి.
1: చెప్పండి.
0: రేడియో వింటున్న ప్రతి ఒక్కరికి.
1: ఓకే ఓకే, మీరు కవిత చెప్పారా? కవిత చెప్పండి.
0: తెలియజేస్తున్నాను.
1: కవిత చెప్పండి మేడం.
0: మనసంతా దేశమాత నిండుగా, తనువంతా భక్తితో పులకరించగా, చేతులు జోడించి త్రివర్ణ పతాకానికి మొక్కగా, జాతి మెచ్చే గర్వానికి ప్రతీకగా, భరత పిలవలతో ఇస్తావు కాగా, రైతన్న జమే నేలకు చేయగా, కులమత
1: ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. మనకు సమయం ఎక్కువ లేదండి, ఒక దేశభక్తి గీతాన్ని విందాం. ధన్యవాదాలండి మీరు ఫోన్ చేసినందుకు. మనకు సమయం ఎక్కువ లేకపోవడం వల్ల పాట వినిద్దామండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
6: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
8: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటి శ్రియా శరణ్ పుట్టినరోజు. తెలుగు తెరపై దశాబ్దానికి పైగా చెరగని ముద్ర వేసి అందం అభినయంతో ప్రేక్షకుల్ని అలరించిన నటి శ్రియా శరణ్. ఆమె 1982 సంవత్సరంలో ఇదే రోజున ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో జన్మించారు. ఆమె తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి రసాయన శాస్త్ర ఉపాధ్యాయురాలు. శ్రియా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ నుండి సాహిత్యంలో బీఏ పట్టా పొందారు. శ్రియా చిన్నతనం నుంచే కథక్ నృత్యంలో శిక్షణ పొందారు. ఆమె తల్లి మరియు కథక్ గురువు శోభనా నారాయణ్ వద్ద ఈ విద్యను అభ్యసించారు. కథక్ డాన్సర్ కావడంతో మొదట రేణు ఆర్యన్ రూపొందించిన త్రిరక్తి కోన్ హవా అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రామోజీరావు గారు ఇష్టం సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. సంతోషం, నువ్వు నేను, ట్యాగర్, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, చిత్రపతి వంటి సినిమాలలో నటించారు శ్రియా శరణ్. రజనీకాంత్తో నటించిన శివాజీ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనం, గౌతమిపుత్ర శాతకర్ణి, దృశ్యం వంటి సినిమాలలో నటించారు. 2018లో రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొచ్చివ్ను వివాహం చేసుకున్నారు. వీరికి రాధా అనే కుమార్తె ఉంది. ఇప్పుడు ఆమె నటించిన ట్యాగూర్ సినిమాలోని ఈ పాట విందాం.

సమయాభావం వల్ల ఆ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం, శ్రోతలు క్షమించగలరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సింగిడి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మల్లాపజామట్టు 5 గొట్టంగా మాట చెప్పున రే పాట ఏను రే కార్యక్రమంతో ఆదిలాబాద్ కేంద్ర అసంత ప్రసారాలు షురైతే 18 నుంచి వింటూనే ఉండండి. మీ మా మనందరి అభిమాన ఛానల్ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం రాష్ట ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య, పరిశోధనను అభివృద్ది చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 04023240852 నంబర్ కి మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.

ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట ఇరుముడి చిత్రం కోసం పాటను కోరుతున్న శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, అలాగే బుధన్ పొచంపల్లి గాంధీనగర్ నుండి, యలగంద్ర పద్మశాలి సిద్ధులు, శారదా పూజ, మనోజ్ రాజయ్య, అమ్మవాయి ఎలంకి గ్రామం నుండి, జోగు ప్రవీణ్, సంధ్య అక్షయగుణ, మేడ్చల్ జిల్లా కీసర్ మండలం నుండి, రామలింగేశ్వర కాలనీ నుండి మానసా మాధురి, మహాలక్ష్మీ మాధవి, అలాగే బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ శ్రీ

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగే శాస్త్రి సాహిత్యానికి అనిరుద్ రవిచందర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, అభేద, ఆయేష, బుధన్ పోషంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుండి భావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి అమ్మ, నాగమణి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 10:17:44. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నందిపేట నుండి వెన్నెల నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవీణ, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి, సంతోష, కృష్ణ, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట. పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989852102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అమరన్ చిత్రం కోసం రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వంశీ, ఉమారాణి, రాజు, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుండి కోరుతున్నారు. నార్కట్పల్లి మండలం నమోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఊరి పేరు భైరవకొన్న చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈదుమూరి లక్ష్మయ్య, జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో ప్లక్ లో సమయం 10:40:12. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సెసిరోలియో మధుప్రియ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి భీమ్ సెసిరోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మధుప్రియ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అరుణ, రాజేందర్, నిహారిక, లక్ష్మి, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి పవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, జాబా భూమేశ్వర్, సురేందర్, రవిదాస్, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అంజనీ, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49:46. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2020 నుండి 2026 వరకు వచ్చిన సినిమాల్లోనే మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటలను పంపించడానికి 0402-324-0852 నెంబర్కి మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ నెగారు, పర్వీన్ ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదని మండలం నుండి రాశేఖర్ రెడ్డి మెసేజ్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సాయికృష్ణ, రవలి, నాగ నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ ములుకులపల్లె నుండి కోరుతున్నారు. అలాగే రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, లావణ్య, దుర్గ, పీర్జాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, చింటూ, చిట్టి, ఉమాదేవి, రత్న, గజ్వేల్ నుండి శర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖర అగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈతురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రేక్షకుల మధ్యలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా విసుగనిపించవు, సరికదా? చూసిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఛానళ్లు మారుస్తూ ఈ సినిమా కనపడితే చాలు ఆగిపోయి అయిపోయే వరకు టీవీ ముందు కూర్చుని కదలని వారు ఇప్పటికీ ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అది ఒక విశేషం అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా విశేషాలు చెప్పుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన నువ్వు నాకు నచ్చావు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, మొదటి సినిమా అయినా కూడా ఆర్తి అగర్వాల్ పరిణితితో కూడిన అభినయం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, సునీల్ల సీన్స్ విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కట్టారు. త్రివిక్రమ్ కామెడీ పంచులకు జనాలు ఫిదా అయిపోయారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:26. ఎప్పుడైనా విజయాన్ని మించిన కిక్ ఉండదు, అందులోనూ సినిమా ఇండస్ట్రీలో. అప్పటి వరకు ఎంత ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడేవారు ఒక్క సినిమాతో మొత్తం ఇండస్ట్రీ మీద బలమైన ముద్ర వేశారు. అలాంటి ముద్రే త్రివిక్రమ్ శ్రీనివాస్. చిటపటి చినుకుల్లా మొదలైన ఈ మాటల మాంత్రికుడి ప్రయాణం టాలీవుడ్ లో చెరగని మాటల సునామీలా మారిపోయింది. ఆయన రాసిన మాటల మణిహారం నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారు, త్రివిక్రమ్ మాటల మాయకి అంతలా కనెక్ట్ అయిపోయారు.

ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం కామెడీ. దేవుడా ఓ మంచి దేవుడా అంటూ వెంకటేష్ అన్నం తినేటప్పుడు చేసిన ప్రేయర్, అమ్మ కవితతో నవ్వించిన ప్రకాష్ రాజ్, గంటకోసారి పాట పాడాలంటూ పార్కులో ఇబ్బంది పడే బ్రహ్మానందం, పగలబడి నవ్వారు ప్రేక్షకులు, బంతి సునీల్ డైలాగులు సహజంగానే నవ్వులు పూయించాయి. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి, ప్రేమించడానికి కారణాలు చెప్పలేం అంటూ త్రివిక్రమ్ రాసిన సంభాషణలు మనసుకి హత్తుకున్నాయి. ఇక చంద్రమోహన్ ప్రకాష్ రాజుల స్నేహాన్ని చూస్తే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ప్రాణ స్నేహితులేమో అన్నంత సహజంగా నటించిన తీరు అద్భుతం అనిపించింది ప్రేక్షకులకి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:37. నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా నటించారో, సాంకేతిక బృందం కూడా అంతకు మించి కష్టపడింది. దర్శకుడు కె విజయభాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన, సినిమాను మరో స్థాయిలో నిలబెడితే కోటి అందించిన సంగీతం, సిరివెన్నెల భువనచంద్రల సాహిత్యం ఎవర్గ్రీన్ హిట్గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక నువ్వు నాకు నచ్చే సినిమాకి ముందుగా కథానాయికగా త్రిష గజాల పేర్లు అనుకున్నారు. అయితే అప్పటికి ఒక హిందీ సినిమా చేసిన ఆర్తిని తీసుకున్నారు. కథానాయక తండ్రి పాత్రకు నాజరైతే బాగుంటుందని దర్శకుడు విజయభాస్కర్ అన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాష్ రాజ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన్నే తీసుకున్నారు. ఇక ముందుగా రాసుకున్న కథ ప్రకారం వాటర్ వరల్డ్ లో బ్రహ్మానందం పాత్ర లేనేలేదు. అయితే వెంకటేష్ అన్నారట, కామెడీ లేకుండా సినిమా ఏం బాగుంటుంది, ఎంత డైలాగులేసినా బ్రహ్మానందం గారు ఉంటేనే బాగుంటుంది అని. సో ఆయన సూచనల మేరకు నవ్వుల

0: హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
0: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
2: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: నువ్వు నాకు నచ్చావు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక నువ్వు నాకు నచ్చావు సినిమా ప్రివ్యూ చూసి కొంతమంది 3 గంటల అంతసేపు ఎవరు చూస్తారు, కొన్ని సీన్స్ కట్ చేయండి అని గోల పెట్టారు. 2.5 గంటలకు తగ్గించమన్నారు. కానీ స్రవంతి రవికిషోర్ మాత్రం కథ పైన ఉన్న నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. సినిమా బాగుంటే 3 గంటలున్నా కూడా ప్రేక్షకులు హాయిగా చూస్తారనడానికి నువ్వు నాకు నచ్చావు ఒక నిదర్శనం. ఒక సినిమా కథ ముందుగా దర్శక నిర్మాతలకు నచ్చాలి, ఆ తర్వాత హీరోకి నచ్చాలి, అలా తీసిన సినిమా ప్రేక్షకులకి నచ్చాలి. నచ్చింది, అదే నువ్వు నాకు నచ్చావు. అందుకే 25 ఏళ్లుగా మనందరి చేత నువ్వు నాకు నచ్చావు అనిపించుకుంటుంది ఈ కలర్ఫుల్ క్లాసిక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ఆయన యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చిన పిల్లల హార్ట్ సర్జన్, బ్రిటిష్ ఫౌండేషన్ ఏటా అందించే ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ హీరో అవార్డును అందుకున్నారు. యూకేలో స్థిరపడినా కూడా మాతృభూమి పట్ల ఎంతో మమకారం. తెలుగుగడ్డ మీద గుండె సమస్యలతో పోరాడుతున్న పసిబిడ్డలను ఆదుకోవాలనే అంతులేని ఆరాటం. ఆ సేవా సంకల్పంతోనే ఏటా భారతదేశంలో కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:15. ఇక డాక్టర్ రమణ తన్నపనేని, చిల్డ్రన్స్ హార్ట్ సర్జన్. అయిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమణ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. జగిత్యాల జిల్లా సంకనపల్లి ఆయన ఊరు. డాక్టర్ రమణ తండ్రి డాక్టర్ల గురించి గొప్పగా చెప్తూ ఉండేవారు ఇంట్లో ఎప్పుడు. అది వింటూ పెరిగిన రమణ ఎంబీబీఎస్ చదువు లక్ష్యంగా కష్టపడి చదివి సాధించారు. అయితే చిన్నతనంలో వాళ్ల ఊర్లో పిల్లలకు గుండె సమస్యలు వస్తే మద్రాసు వరకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో పిల్లలు ఎంతో మంది చనిపోయారు. అది చూసిన డాక్టర్ రమణ డాక్టర్ చదువు నేర్చుకుని హృద్రోగ చికిత్సలో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక లండన్లో అయితే ఇంకా నాణ్యమైన విద్య అందుతుందని సీనియర్లు చెప్పారు. దాంతో అప్పు చేసి మరీ లండన్ వెళ్లారు. ఈ క్రమంలో ఎన్నో బుడిదుడుకులు అన్నింటినీ ఎదుర్కొన్నారు. చివరికి ప్రవేశ పరీక్ష రాసి స్పెషలైజేషన్లో సీటు సంపాదించుకున్నారు. ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: Chega pouco pode.
1: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తన్నపనేని గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన రమణ ఆ తర్వాత పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక నిపుణుడైన వైద్యుడిగా వందలాది మంది చిన్నారుల గుండె ఆగిపోకుండా తన చేతులను అడ్డుపెట్టారు. ఆ ప్రతిభకు అంకిత భావానికి గుర్తింపుగా అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. డాక్టర్ రమణ తండపనేని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్నపిల్లల గుండెలు కూడా పిల్లలంత సున్నితంగానే ఉంటాయి. వాటికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఆ స్థాయి నైపుణ్యం కలిగిన నిపుణులు లేకపోవడం, చాలా తక్కువ మందే ఉండడం బాధాకరం. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు 8-10 మంది వైద్య నిపుణులు ఇండియాకు తీసుకొచ్చి చిన్నారులకి ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నాను అంటారు డాక్టర్ రమణ. అంతేకాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి చిన్ని గుండెల్ని కాపాడడానికి కృషి చేస్తున్నారు డాక్టర్ రమణ. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు.

0: సమయం 12:30 వస్తుంది వార్తలు.
1: బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
1: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు, సహజ వనరులు మాత్రమే

0: కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11 అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య

కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. స్టూడియో క్లాక్ లో సమయం 12:50.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని

0: అని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసన మండలిలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసన మండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐ కి సంబంధించి ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు ప్రధానమైన కంపెనీకి సంబంధించి, Fortune 500 కంపెనీకి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష, మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్, వీ బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దానివల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
0: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభలో తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్టంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొన్ని

0: ఏడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ కేడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
1: కోయాలు, హోండా రెడ్డిస్ లు, అలాగే పీవీటీస్ లు సమన్వయంతో ఇక్కడ పనిచేసుకోసం ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా కాపాడాలి, అలాగే సంబంధించి డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అశ్వరాపురం, మనోగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
0: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
2: అందరూ అటవీ సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటవీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే, మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులను స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
0: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమాపేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్టంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో హెచ్ఐవీ నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత్ జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో వీబీజీరామ్జీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. వీబీజీరామ్జీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైం లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలతో. ఇక మరి ఈనాటి మొదటి ప్రశ్న, హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, హిందీ సినిమా కోహినూర్ ఈ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. హిందీ సినిమా కోహినూర్ ని బేస్ చేసుకుని, అంటే ఆ కథని ఆధారంగా చేసుకుని తెలుగులో జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన సినిమా అని అడిగాను. ఆన్సర్ వచ్చి పిడుగు రాముడు. ఎన్టీ రామారావు గారు హీరోగా నటించారు, హీరోయిన్ గా రాజేశ్వరి నటించారు. ఈ సినిమా పేరు పిడుగు రాముడు అనమాట. హిందీలో దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. ఆ సినిమా కథనే బేస్ చేసుకుని విఠలాచార్య గారు తెలుగులో తీశారు ఇది ఆన్సర్. మరి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. తర్వాత ప్రశ్నకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:33. మరి తర్వాత ప్రశ్న, శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీళ్ళిద్దరు మా అన్నయ్యలు వీరబాహుడు గణోధరుడు అని పరిచయం చేస్తారు, ఆ సినిమా పేరేంటి? శుభలేఖ సుధాకర్ ఒక సినిమాలో వీరబాహుడు గణోధరుడు వీళ్ళిద్దరు మా అన్నయ్యలు అని ఒక పరిచయం చేస్తాడు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:38. మరి ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే నేను చదువుతాను. ఇక మరి సమాధానం అహనా పెళ్ళంట సినిమా. నేను అడిగిన ఘనోదరుడు వీరబాహుడు అని చెప్పాను కదా, ఆ డైలాగ్ అహనా పెళ్ళంట సినిమాలో ఉంది. బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, మొరహేరి యశోద జానకీరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లక్ష్మణ్ పోతుల రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కానోజిగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కరీంనగర్ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన, చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అనిల్ కుమార్, నందిపేట నుంచి వెంకటేష్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి, పోలిపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మేటిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, చిత్తూరు నుంచి నరేందర్రెడ్డి స్వరూప సాయి పూజ, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రం ఉమ్మడ, పంతాడి శ్రీనివాసరావు గారు రాంగ్ ఆన్సర్ అండి, నరేష్ రోజా మూసాపేట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నుంచి సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భూదాన్ పూజపల్లి నుంచి భోగ మార్కండే అనిత, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి, హరిసిరి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఆదిలాబాద్ నుంచి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, కృష్ణ హరి హరికృష్ణనా ఓకే కరెక్ట్ ఆన్సర్,

యువకుమార్ పద్మ, రితీష, అన్విత బోడుపల్ నుంచి. నెక్స్ట్ మహేష్, నైనిక, నర్సయ్య, మేడిశెట్టి, మల్కాజ్గిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేష్ సుగుణ. నెక్స్ట్ బుజ్జి హుడా కాలనీ నుంచి దోర్నాల బాలరాజు గారు, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ఆంజనేయులు బేగంపేట నుంచి అప్పలరాజు, పెడన్న నుంచి పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివకుమార్ భువనగిరి నుంచి, సికింద్రాబాద్ నుంచి అశోక్, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకాంత్, గౌతమి, ధనుష్య, నెక్స్ట్ జ్యోతి, లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా ఎవరున్నారు? మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారా? కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వీరందరూ. అహనా పెళ్ళంట సినిమా అని. నెక్స్ట్ ఎస్ఎస్ అరవింద్ చారి గారు, జగదీష్ గారు, నెక్స్ట్ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ నుంచి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, పానుగంటి రవి గారు, నెక్స్ట్ కేవీ శ్రీనివాసరావు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమయం 1:42. మరి ఇక తర్వాతి ప్రశ్న, ఒక పాట వినిపిస్తాను, ఒక మ్యూజిక్, ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమాలోది ఆన్సర్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి స్టూడియో క్లాక్ లో 1:47 ఇక నేను అడిగిన మ్యూజిక్ వినిపించి ఏ పాట అని అడిగాను, ఏ సినిమాలో అని అడిగాను కదా. శివకుమార్ గారు భువనగిరి నుంచి, శివకుమార్ పద్మ రితీష్ అన్విత బోడుపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాలోది, ఇప్పుడు వినండి. అంజలి సినిమా నుంచి ఈ పాట.

అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9-8-99-8-5102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక నేపాల్ వరదల్లో వందల మందిని కాపాడిన మహిళాధికారి పేరు ప్రియ. ఆవిడ స్వస్థలం ఖాట్మండు. 5 అక్కా జిల్లాల్లో

ఒకరు. డాక్టర్ చదవాలి అనుకున్న ఆమె అభిప్రాయం ఒక టైంలో మారింది. బీఎస్సీ చదివారు. విదేశాల్లో పై చదువులకు ప్రయత్నాలు చేస్తూనే ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేశారు ప్రియ. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి జాయ్ రైడ్ కి వెళ్లారు. అదే ఆమె కెరీర్ ని మార్చేసింది. ఆ జర్నీతో హెలికాప్టర్ పైలట్ అవ్వాలన్న కోరిక ఆమెకు కలిగింది. వెంటనే 4 నెలల్లోనే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్లారు ప్రియ. 2017లో హెలికాప్టర్ కెప్టెన్ గా విధుల్లో చేరిన ఆమె నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారు. ఇంతకీ అయితే ఆమె అక్కడితో సంతృప్తి చెందలేదు. ఏం చేశారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించిన ప్రియ అక్కడితో సంతృప్తి చెందకుండా కేవలం పైలట్ గానే కాకుండా ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో కూడా నైపుణ్యాలు సంపాదించాలి అనుకుని ఆ దిశగా కఠోర శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ఆ క్రమంలోని ఎవరెస్ట్ నిర్వహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమికి చేరుస్తున్నారు. వందల మందిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు ప్రియా.

0: కూని చేసే కసాయోళ్ళు డబుల్ బాడీ గాళ్ళు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త అండి బాబు అమ్మ జాగ్రత్త.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:51. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారి ప్రియా నేతృత్వంలో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని 100ల మందిని కాపాడారు. బురద ఉన్న ప్రాంతాల్లో

చేపలను పూర్తిగా నేలపై దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నాం. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేమున్నది, అందుకే కదా శిక్షణ పొందాం అంటూ గర్వంగా చెప్తారు ప్రియ. ఇలా ప్రియ చూపిస్తున్న తెగవుకి ఆ దేశమే కాదు ప్రపంచమంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबा। हेलो सहेली।

పొద్దుగల్లా 10 గంటల సందంకి పడిదాంకా వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలని గట్లనే హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటలకొట్టేదాకా మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంతో పాటు ఇయాల్టి 5:30 కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో వరంగల్ బడి పిల్లల కథలు కథల సంపటి నుండి మా నవ సృష్టి కథ వింటారు. సంపాదకులు మణికొండ వేద కుమార్ చెప్తారు. జి జ్యోతి ఆదిలాబాద్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుండి దయగల పులి మరియు దురాశ పనికిరాదు కథలు వింటారు. సంపాదకులు మణికొండ వేద కుమార్ చెప్తారు. జి జ్యోతి ఈ కార్యక్రమంలోతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

மாட்ட செப்புன்றி பாட்டாயின்னு సాయంకాలం వేళ చిరుజల్లులు పడే వేళ మీ మనసుకు నచ్చే మెచ్చే పాటలు వినుండ్రి గీయాల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో.

0: బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పున రే పాట అయిన రే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే ఈ పాటల కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు పాటని కోరుతూ ఉంటారు కదా. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు కోరుతున్న శ్రోతలు యశోద, శారద, లత, మహేష్, కళ్యాణ్, ప్రతాప్ కుమార్, నాగర్ కర్నూల్ నుంచి ఈ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట ఈరోజు అడవి రాముడు చిత్రం నుండి మా కోసం ఆరేసుకోబోయి పాడేసుకున్నాము అనే పాటను మా కోసం వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాట వినిద్దాం. అలాగే శ్రోతలు మీరు గిట్లా ఉత్తరాల ద్వారా పాటల్ని వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుండే పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. ఎక్కడి నుంచి రఘు గారు? ఏ పాట వింటారు చెప్పండి. సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడు వినేద్దాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223300, మరొక నంబర్ 2958.

0: ఇది ఇయాల్టి మాట చెప్పుండే పాటైనండే కార్యక్రమం. రేపు జమటు ఐదుగొట్టంగా మాట చెప్పుండే పాటైనండే కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక బోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం కార్యక్రమం. ఎన్నో తీర్ల కథను వినిపించే కథిందాం కార్యక్రమంలో ఈరోజు వరంగల్ బడి పిల్లల కథలు కథల సంపటి నుండి మా నవసృష్టి కథ వింటారు సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జి జ్యోతి. గట్లనే ఆదిలాబాద్ బడిపిల్లల కథల సంపుటి నుండి దయగల పులి మరియు దురాశ పనికి రాదు కథలు వింటారు సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జి జ్యోతి. ముందుగా వరంగల్ బడిపిల్లల కథల సంపుటి నుండి మా నవసృష్టి కథ విందాం.

101-3256. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన ఉమాదేవి రోబో 756 రోజూ లెక్కనే వచ్చేటి మరో రోబో చేతినుంచి పాల ప్యాకెట్ని తీసుకున్నది. ఆమె పతిదేవులైన ఆనందరావును ఆయన రోబో 726 నిద్రలేపి ఇద్దరికి కాఫీ చేసిచ్చింది. ఉమాదేవి తన గతాన్ని నిమరవేసుకుంటున్నది. ఆనందరావు వచ్చి ఆమె పక్కన కూసున్నాడు. ఉమాదేవికి ఆ స్పర్శ కూడా తెలియలేదు. అంతట్లో ఆమె కన్నుల నుంచి కన్నీళ్లు జాలువారినాయి. వాటిని తుడుచుకోమని 756 రోబో ఒక టిష్యూ పేపర్నిచ్చింది. భర్త తన కన్నీళ్లను గమనించలేదా అని అనుకున్నది ఉమాదేవి. ఆనందరావు ఇలా అన్నాడు, ఉమా మర్చిపోయావా? శ్రీకాంత్ రేపు న్యూయార్క్ నుంచి వస్తున్నాడు. వాడికి గీ వాతావరణమే పడదాయే. వాడికి ఆక్సిజన్ సిలిండర్లు తెమ్మని రోబో 756కు చెప్పినవా? ఆ కన్న కొడుకు గురించి వట్టించుకోనా అనన్నది ఉమాదేవి. ఎక్కడ చూసినా మనుషుల కంటే ఎక్కువ రోబోలే. ఆనందరావు అంటాడు గదా, ఏంటి ఉమా అంత విచారంగా ఉన్నావు? ఉమా అంటది, ఏమైందా? జీవితం మీద విరక్తి కలిగిన భావన మనసులోకి వచ్చిన ఈ పిచ్చి యంత్రాలు కనీసం 7 అనివ్వట్లేదు అనన్నది ఉమాదేవి. కాలాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకునే రోజులు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న మన పక్కింటి రామారావు అదేదో టైం మిషన్తో గతంలోకి వెళ్ళి రాలేదా అనన్నాడు ఆనందరావు. సమాధానాన్ని ఇవ్వలేకపోయింది ఉమాదేవి. ఇక మరుసటి రోజు న్యూయార్క్ నుంచి శ్రీకాంత్ తన రోబో 578తో వచ్చిండు. తల్లిదండ్రులను తీసుకువచ్చే ఉద్దేశం లేకపోయినా వాళ్లకి ఈ ఆధునికత గురించి తెలియదు గనక తీసుకువెళ్లేటందుకు వచ్చిండు. ఉండేది గంటే అయినా ఇప్పుడుగూడా ఏదో ఆఫీస్ పని అని ల్యాప్టాప్ మడిచే కంప్యూటర్ని తెచ్చుకున్నాడు. 3 గంటల తర్వాత శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు అందరూ, వెంట ఆ మరమనుషులు కూడా. శ్రీకాంత్ భార్య శరణ్య మనువడు జిమ్మి పలకరించడం తర్వాత కనీసం తలెత్తి కూడా చూడలేదు. కొద్దిసేపైనాక వచ్చిన వాళ్లను పలకరించమని ఆదేశించిండ్రు తమ తమ రోబోలతో. వాళ్ళిద్దరు దంపతులు ఇక్కడ రావడానికి కారణం కూడా గా మరమనుషులే. ఉమాదేవి రోబోకు ఏదో టెక్నికల్ సమస్య వచ్చినందువల్లనే ఉమాదేవి మనసంతా దిగాలుగా ఉన్నది. తమని గమనించేతందుకి ఎవరికీ తీరికలేదు. ఆనందరావు జిమ్మీ చరవాణిలో ఏదో చేస్తున్నారు. కొడుకు కోడలు తమ పనిలో నిమగ్నమైన్రు. వాళ్లతో పాటు వారి అవసరాలు తీర్చే ఆ రోబోలు కూడా. కాలక్షేపానికి అదేవిధంగా పని అని సాయంత్రం ఇంట్లో సరుకు తేవడానికై జిమ్మితో బయటికి వెళ్ళిండ్రు ఆనందరావు ఉమాదేవి. జిమ్మి అంటాడు, గ్రానీ లెట్స్ టేక్ సమ్ గ్రాసరీస్ అనన్నాడు. ఓకే అనంది ఉమాదేవి. జిమ్మి తన రోబోతో, యు గో అండ్ ఫిష్ సమ్ ట్యూనా ఫిష్ అనన్నాడు. జిమ్మి రోబో 202 యు అనంటూ వెళ్ళింది. శ్రీకాంత్ ఇంట్లో ఉండే మనుషులు 3 మరమనుషులు మాత్రం 10. బయటకు వచ్చిన వెంటనే ఉమాదేవి గిర్రున నేలమీద అదే టైల్స్ మీద కూలింది. భయంతోటి వణికిపోయిండ్రు ఆనందరావు జిమ్మీ రోబోలు. ఉమాదేవిని హాస్పిటల్కి తీసుకువెళ్లాయి ఆ రోబోలు. హాస్పిటల్ బెడ్ చుట్టూ 4 రోబోలున్నాయి, కాని తన చుట్టూ ఒక మనిషైనా లేడని చింతించింది ఉమాదేవి. ఏదో చూడాలంటే వచ్చిండ్రు కొడుకు కోడలు మనవడు. భర్తకి ఎక్కడో దాగిన ఆ కొంచెం ప్రేమ. అమ్మా ఏంటి ఈ హాస్పిటల్లో ఇది, ఇక్కడ 7 వద్దు, అది డీసెన్సీ కాదు అన్నాడు శ్రీకాంత్. కన్నీళ్లకేంట్రా నీ డీసెన్సీ, ఉద్రేకంతో ఉమాదేవి అన్నది. అమ్మా గట్టిగా మాట్లాడకు, నోర్మోయ్, ఏంట్రా డీసెన్సీ, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ప్రవాహంలో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే ఏంట్రా ఈ జీవితం, ఏడవటానికి నవ్వడానికి ఈ ఇనుపడబ్బా అనుమతి తీసుకోవాలనా అనన్నది ఉమాదేవి. జిమ్మీ గ్రానీ ఇట్స్ రోబో అనన్నాడు. అదే మీకు వరం మాకు శాపం. ఎక్కడైనా మనం ప్రేమించే వ్యక్తి బాధలో ఉంటే అప్రయత్నంగా వచ్చేవి కన్నీళ్లు. గుండె లోతుల నుంచి వచ్చేవాటికే విలువ కట్టే స్థాయికి వచ్చాం మనం. ఎవరైనా చస్తే మనంగాదు గీ మరమనుషులను పంపి ఏడవమంటున్నాం. మనసారా నవ్వేటందుకు కూడా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నాం. ప్రేమను పంచే భర్త కొడుకు కూడా దానికోసం షెడ్యూల్ చేస్తున్నారు, చూస్తున్నారు. మనిషి అంటేనే మంచికి ప్రతిరూపమన్నారు ఎవరో. ఎక్కడికి పోయావా మాటలు? ఆ మంచితనాన్ని కొనే రోజులివి. ఈ రోబోలు మీకు

0: గొప్ప మానవ సృష్టిలా ఉన్నాయి. నాకు మా నవసృష్టిలా ఉంది. ఈ మానవ సృష్టిలో ఆప్యాయత అనురాగం అనేవే కరువయ్యాయి. అది తరువాత పక్కనున్న వాడితో మాట్లాడేటందుకు కూడా ఒక మరమనిషి అవసరమైంది. అందరి కన్నుల వెంట ఈ మాటలిన్నాక కన్నీళ్లు ధారలా వస్తున్నాయి. చూస్తుండంగానే ఉమాదేవి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. చూడాలి ఇప్పుడైనా ఆ రాతిగుండెలు మారతాయో లేదో. మారే ఉద్దేశం లేకపోతే ఏదోనాడు సృష్టికి ప్రతిసృష్టిని ఇచ్చిన మనిషి ఈ లోకంలో కనుమరుగవుతాడు. మిగిలేది కేవలం మరమనుషులే.
1: ఇప్పటి వరకు వరంగల్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుండి మా నవసృష్టి కథ విన్నారు. సంపాదకులు మణికొండ దేవకుమార్, చెప్పింది జి జ్యోతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి.
1: మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథిందాం పిల్లల కోసం కార్యక్రమం వింటున్నారు. ఆదిలాబాద్ బడి పిల్లల కథల సంపుటి నుండి దయగల పులి మరియు దురాశ పనికిరాదు కథలు వింటారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జీ జ్యోతి.
0: అనగనగనగా ఒక అడవిలో భైరవుడు అనే దయగల పులుండేది. అది శాఖహారి. అదందరికీ సహాయపడుతూ ఉండేది. వేరే జంతువులను సంపకపోయేది. అందరితో స్నేహంగా మెలిగేది. ఒకనాడుగా అడవిలోకి ఒక వేటగాడొచ్చిండు. ఆ వేటగాడు జింక కోసం వలవేసి ఉన్నాడు. కాని ఆ దారిన ఒక సింహం ఆ వేటగాణ్ణి చూసి తన పంజ విసిరింది. అప్పుడు ఆ వేటగాడు కాపాడండి కాపాడండి అని అరిచిండు. ఆ కేక విని అక్కడే ఉన్న భైరవుడు సింహంతో పోరాడింది. తన ప్రాణాల్ని సైతం లెక్కజేయకుండా సింహంతో పోరాడి వేటగాడి ప్రాణాల్ని రక్షించింది. ఆ వేటగాడు పులికి తన కృతజ్ఞతను చెప్పిండు. ఇక కొద్ది రోజులైనాక పులి భార్య తనకి జింక మాంసం కావాలనని అడిగింది. కాని పులి నిరాకరించింది. తను జీవహత్య చేయనని చెప్పింది. అప్పుడు ఆ పులి భార్యకు మస్తు కోపం వచ్చింది. పులిని చంపేయాలని పన్నంగం బన్నింది. పులి భార్య అన్ని జంతువులతో తనని పులి చంపుతుంది అని చెప్పింది. తనను పులిబారి నుంచి రక్షించమని అన్ని జంతువులని కోరింది. కాని పులిభార్య మాటలు ఓళ్ళు నమ్మలేదు. అప్పుడు పులిభార్య తనే పులిని చంపేతందుకు సిద్ధపడ్డది. ఒకనాడు పులి నిద్రిస్తున్న సమయంలో పులిభార్య తన మీదికి పంజ విసిరింది. అప్పుడే అటువైపొచ్చిన ఆ వేటగాడు ఈ దృశ్యాన్ని చూసి తన బాణాలని పులిభార్య కాలిమీద పడేటట్లు చేసిండు. కాలికి గాయమైన ప్రాణానికి హానిలేదు. ఎందుకు బాణప్రయోగం చేయాల్సి వచ్చిందో వేటగాడు వివరించంగా భార్య పులి క్షమించమని అడిగింది. క్షమించేసిండు భైరవుడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా అని అన్నాడు వేటగాడు.
1: ఇప్పటి వరకు ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపటి నుండి దయగల పులి కథ విన్నారు కదా. ఇప్పుడు దురాశ పనికిరాదు కథ విందా.
0: ఆ రాజు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేటోడు. ఎందుకంటే తనకి ఎంత సంపదున్నా ఇంకా కావాలననే ఆశ ఉండేదతనికి. ఏ పని సరిగ్గా చేయక అన్నం తినకుండా మస్తు రోజులు గడిచిపోయినాయి. అయితే ఒకనాడు తన దగ్గర పనిచేస్తున్న కూలీని గమనించి తన మంత్రితోటి, మంత్రి, నా దగ్గర ఇంత సిరి సంపదలున్నా ఇంత బాధగా అసంతృప్తిగా ఉన్నాను నేను. కానీ ఇంకా కూలీ ఏంది? ఎంత తక్కువ జీతమచ్చినా మస్త ఆనందంగా ఉన్నాడు, ఎందుకని అని అడిగిండు. దానికి మంత్రి కొంచెం సేపు ఆలోచించి, మహారాజా, ఇప్పుడు నేను ఈ 99 నాణాలు ఒక మూటలో కట్టి అతని పెరట్లో వదిలేస్తా. అప్పట్నుంచి అతన్ని గమనించిండ్రు మీరు. నిజమేందో మీకే తెలుస్తుంది.

0: ఉపాయం చెప్తాడు. మంత్రి, రాజు కలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పుడు ఆ మూటను ఆ కూలీ చూస్తాడు. వెంటనే తన భార్యను తల్లిని పిలిచి, ఈ మూటలో 99 నాణాలున్నాయి, మనమెంతో అదృష్టవంతులం, కాని మనం ఇంకొక నాణం కోసం మస్తు కష్టపడాలా అని అన్నాడు. దానికి వాళ్లు ఏమనకుండా ఒప్పేసుకున్నారు. ఆ ముగ్గురు ఆ ఒక్క నాణం కోసం ఎప్పుడూ చేసే పనికన్నా ఎక్కువ కష్టపడ్డారు. అయినా ఒక్క నాణం కూడా ఎక్కువ సంపాదించలేకపోయినరు. గప్పడిసంది గకూలి ముఖంలా బాధ తప్ప ఆనందంగనిపించలే. దీంతోటి రాజు అతడు తను సంపాదించిన దానికన్నా ఎక్కువ డబ్బు కనిపించేసరికి అతనిలో ఆశ కలిగింది. నేనుగూడా ఉన్నది ఎక్కువ అని అనుకోకుండా ఇంకా కావాలననే ఆశతోటి ఇన్నాళ్ళు ఉన్నను, ఇప్పుడు నాలో సంతృప్తి కలిగింది అని అర్థం చేసుకున్నాడు. నీతి తృప్తిని మించింది లేదు.
1: ఇప్పటి వరకు ఆదిలాబాద్ బడిపిల్లల కథల సంపుటి నుండి దురాశ పనికిరాదు కథ విన్నారు సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్పినది జీ జ్యోతి. ఇది ఇయాల్టి కథిందం పిల్లల కోసం కార్యక్రమం. రేపు జమట్టు 5:30 కథిందం పిల్లల కోసం కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామ పండు కథ వింటారు సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జీ జ్యోతి. ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథ సంపుటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రయాలు ఈ కథను సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జీ జ్యోతి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா சக்தி ஸ்திரீல கார்யக்ரமம் వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలను వారి లక్ష్యాలను వారి ముచ్చట్లో వినిపించే కార్యక్రమం శక్తి స్త్రీల కార్యక్రమం. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో ముచ్చటిందా. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల.
1: ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మహిళల కోసం, స్వయం ఉపాధి కోసం, ముఖ్యంగా మహిళలు గ్రూపుల వారిగా కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్లకు కొత్త కొత్త అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. అట్లా ఇండివిజువల్గా అంటే ఒంటరిగా కూడా కొంత రుణాన్ని పొంది ప్రభుత్వం ద్వారా మంచి మంచి వ్యాపారం చేసుకుంటూ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో విజయ డైరీ పార్లర్ అని ఇప్పుడు కొత్తగా ముందుకొస్తున్నాయి. విజయ పాల పదార్థాలను పరిచయం చేసే ఆలోచనతోటి మరి ఇప్పుడు అలాంటి షాప్ను నిర్వహిస్తున్నటువంటి జ్యోతి గారు మనతో ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం అండి జ్యోతి.
2: నమస్కారం మేడం.
1: అసలు డైరీ ఫామ్ హౌస్, మిల్క్ ఫామ్ హౌస్ అనేటివి వింటాం, డైరీ ఫామ్ హౌస్, కానీ ఇది డైరీ పార్లర్ అంటారు.
2: అవును మేడం.
1: ఈ పార్లర్ అని ఎందుకు అంటారు? అసలు
2: పాల పదార్థాలు అమ్ముతాం కాబట్టి, పాల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, పాల పదార్థాలే, పాల ప్రొడక్టే మొత్తం అమ్ముతాం కాబట్టి, పాల ఉత్పత్తి తోటి పాల ప్రొడక్టే మొత్తానికి వస్తుంది కాబట్టి అమ్మకానికి విజయ డైరీ పార్లర్ అని చెప్పి ఉంటారు మేడం.
1: అంటే పాల పదార్థాలు అనేటివి మాత్రమే ఇక్కడ ఉంటాయి, పాలతో తయారు చేసిన పదార్థాలు,
2: పాలతో తయారు చేసిన
1: పాలు కూడా ఉంటాయి.
2: అవును, పాలు, పెరుగు, బాసుంది, స్వీట్ లస్సి, పెరుగుతో తయారు చేసిన స్వీట్ లస్సి, బటర్ మిల్క్, దూధ్ పేడ, అటువంటి మిల్క్ తోటి కేక్ తయారు చేయడము, అటువంటి అన్ని పదార్థాలు, పాల పదార్థాలే మొత్తానికి వస్తాయి మేడం.
1: అందుకే దీన్ని డైరీ పార్లర్,
2: డైరీ పార్లర్ అని అంటారు మేడం.
1: ఇప్పుడు మీరు పార్లర్ కి ఇవన్నీ సరుకులు ఎవరు అందిస్తారు? మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని పాల పదార్థాలు
2: మేడం మాకు హెడ్ ఆఫీస్,
1: మరి
2: హెడ్ ఆఫీస్

0: నుంచి వస్తాయి మేడం మాకు,
1: విజయ డైరీ ఫార్మ్
0: నుంచి. ఇక్కడ నుంచి మేము ఒక రోజు ముందు ఆర్డర్ పెడతాం మేడం, అంటే మాకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మేడం, మేము ఆర్డర్ పెడతాము, అతను హెడ్ ఆఫీస్ కి ఆర్డర్ పెడతారు, అక్కడ నుండి రావాలని అంటే 2-3 డేస్ పడుతుంది మేడం మాకు. వచ్చిన తర్వాత ఒక 5 డేస్ అట్లా మాకు ఛాన్స్ ఉంటది అమ్మడానికి. ఆ 3-4 డేస్ లోనే మేము వాటిని సెల్లింగ్ చేసేయాలి మేడం.
1: అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న సరుకు ఏదైతే ఉందో అది 3 రోజులలో సేల్ చేసేయాలి, ఎందుకంటే అవి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ కాలం ఉంటది.
0: తక్కువ కాలం ఉంటది మేడం, అంటే మనం తయారు చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసి పంపిస్తే మనకి ఇక్కడికి వచ్చేసరికి అంటే 2 డేస్ అయిపోతుంది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఒక 2 డేస్ అవైలబుల్ ఉంటది మనకు అమ్మడానికి, తర్వాత 3-5 డేస్ రోజు అనే అంటే అయిపోతుంది ఎక్స్పైర్ డేట్ అని చెప్పేసి ముందే ఇచ్చేసి.
1: ఎక్కువ ఏం సేల్ అవుతుంటది మీ దగ్గర? మరి
0: మా దగ్గర పాలు, పెరుగు, బాసుంది, దూద్ పేడ, పన్నీరు, బటర్ మిల్క్, కీర్ మిక్స్, షమియాలు, మళ్ళీ మిల్క్ కేక్, మళ్ళీ విజయ డైరీ నుండి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మేడం, అవి కూడా. మళ్ళీ విజయ డైరీ నుంచి వాటర్ కూడా ఉంది మేడం, చాలా బాగా పోతుంది వాటర్, వాటర్ బాటిల్ ఫుల్ సెల్లింగ్ పోతుంది మేడం. 2 డేస్ ఒకసారి ఆర్డర్స్ పెట్టేస్తాము, 3 డేస్ మాత్రమే ఉంచుతాము ఏ ఎటువంటి ప్రోడక్ట్ అయినా. వాటర్ మాత్రమే కొన్ని రోజులు అంటే ఒక నెల పాటు అట్లా ఉంచుతారు కాబట్టి. బాదం మిల్క్ కూడా, బాదం మిల్క్ దానికి ఒక 2-3 నెలలు డేట్ ఉంటది ఎక్స్పైర్ డేట్, ఆ వీటిలోనే తెచ్చుకొని ఉంచుకోవచ్చు మేడం. కానీ మిగతా పదార్థాలు మొత్తం ఇవి ఒక 3 డేస్ కంటే ఎక్కువ ఉంచాం మేము.
1: అంటే ఇప్పుడు ఇది పాల పదార్థాలు అనేటివి అన్ని అక్కడ నుండే తయారై వస్తాయా, మీరు కూడా స్వయంగా పెరుగు గాని మజ్జిగ గాని అవి మీరు తయారు చేస్తారా?
0: ఆ మేడం, మేము పాలతోటి అక్కడ నుండి వచ్చినవి కాకుండా అవైలబుల్ లో మాకు ఆర్డర్ పెట్టినా రాకపోతే అక్కడ పార్లర్ లో లేకపోతే
1: మేము
0: అందుబాటులో లేకపోతే మేము పాలతోటి ఇంట్లో పెరుగు తయారు చేయడం గానీ, పన్నీర్ తయారు చేయడం గానీ, బటర్ మిల్క్ చేయడం గానీ ఇట్లా చేస్తాం మేడం. చేసి వీటిని కూడా అమ్ముతాం మేడం. మళ్ళీ అక్కడ ప్రియదర్శిని స్టేడియం లో కాబట్టి VIPs జనాలు బాగా వస్తారు కాబట్టి బాగా ఇష్టపడతారు. వాటర్ బాటిల్స్ గానీ ఇట్లా ఐస్ క్రీమ్స్ గానీ విజయ డైరీకి సంబంధించినవి బాగా నాణ్యమైన ప్రోడక్ట్ బాగా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఇష్టపడతారు. నాకు వచ్చేసి బయట సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా బటర్ మిల్క్ కోసం డైలీ 100 అయితే ఖచ్చితంగా నాకు ఆర్డర్స్ వస్తాయి వాటి గురించి. మళ్ళీ పెళ్లిలో గానీ కాకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ ఖచ్చితంగా నాకు ఆర్డర్స్ పెడుతున్నారు మేడం. ఇప్పుడు వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ షాపుకి నేను 10 లక్షలు ఖర్చు పెట్టి, నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం కష్టపడి దాన్ని బాగా పెద్ద చేసుకున్నా మేడం నేను. కానీ నాకు బాగా లాభం వచ్చింది మేడం దాంట్లో. నేను ఇంకా దాంట్లో టిఫిన్ సెంటర్ గానీ, ఫ్రూట్ జ్యూస్ గానీ, మొలకలు గానీ, ఇంకా ఇటువంటివి అన్ని పెట్టాలనుకుంటున్నా. మళ్ళీ కలెక్టర్ సార్ కూడా నాకు నోట్ ఫైల్ ఇవ్వడం జరిగింది, అప్రూవల్ ఇవ్వడం జరిగింది అదర్ ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి. విజయ డైరీ నుండి బాగా ఉపాధి బాగానే కల్పించండి మేడం,
1: అవకాశం వచ్చింది.
0: ఒక గ్రూప్ నుండి అవకాశం వచ్చింది మేడం. నేను రిసోర్స్ పర్సన్ గా చేస్తున్నా, 2013 నుంచి రిసోర్స్ పర్సన్ గా చేస్తున్నా మహాలక్ష్మివాడలో. గ్రూప్ లకి లోన్స్ ఇప్పించడము, మళ్ళీ అది కాకుండా బిఎల్ఓ ఆర్పిస్ నుంచి బిఎల్ఓ డ్యూటీ కూడా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ గా అట్లా కూడా చేస్తున్నా మేడం. నేను ఆ అవకాశం కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత అవి రెండు చేస్తుండగా కూడా నేను ఈ ఉపాధిని చేస్తున్నా మేడం. నాకు మంచి అవకాశం ఇచ్చిండ్రు కలెక్టర్ సార్ గారు కూడా. ఓపెనింగ్ కూడా వాళ్ళ చేతుల మీదుగానే అయింది. స్టార్టింగ్ నేను ఒక గ్రూప్ సూర్య ఎస్ఎల్ఎఫ్ నుంచి వెన్నెల ఎస్ఐజి సభ్యురాలిని మేడం నేను. సభ్యులు అయ్యి ఉండాలి, ఒక గ్రూప్ లో సభ్యులు అయ్యి ఉండాలి అని చెప్పి ఉపాధి ఇక్కడ పైనుంచి మనకి మహిళా శక్తి కింద పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది మేడం.
1: అంటే గ్రూప్స్ అంటే ఇప్పుడు
0: డ్వాక్రా గ్రూప్స్ నుండి మేడం. అట్లా నేను వెన్నెల ఎస్ఐజి సభ్యురాలిని అయితే మరి పెట్టుకోవడానికి అనుమతిస్తారా సార్ అని చెప్పేసి మా డిఎంసీ సార్ని, టీఎంసీ మేడంను అడగడం జరిగింది. ఓకే అమ్మ పెట్టుకోవచ్చు అని అంటే మరి నా ఇండివిజువల్ గా పెట్టుకోవాలనుకుంటున్నా మేడం అని చెప్పేసి మాట్లాడేసి సార్ తో మాట్లాడి
1: వచ్చింది కదా మీకు. అంటే జనాలు ఎక్కువ ఉండే ప్లేస్ ఇది, ఇక్కడ స్టేడియం కాబట్టి క్రీడా కార్యక్రమాలు అన్ని జరుగుతుంటాయి.
0: స్పోర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకు అక్కడ ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వడానికి కూడా ప్లేస్
1: డివైఎస్ఓ
0: సార్ గారు కూడా స్పోర్ట్స్ కు సంబంధించి కాబట్టి అక్కడ అంటే ఆ గవర్నమెంట్ ప్లేస్ కదా వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనకు అగ్రిమెంట్ పేపర్ ఇవ్వడం జరిగింది మేడం.
1: ఇంత మంచి అవకాశం మీకు వచ్చింది, మంచి రద్దీగా ఉండే జాగలో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చింది కదా, అసలు దీనికోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు మరి
0: మేడం?

0: లక్షలు పెట్టినా మేడం దానికి పెట్టుబడి.
1: మరి ప్రభుత్వం నుండి ఎంత అందుకున్నారు మేడం సహాయం?
0: యూనియన్ బ్యాంక్ నుంచి 5 లక్షలు లోన్ ఇచ్చిండ్రు నారీశక్తి కింద. మనకు మహిళా శక్తి కింద సబ్సిడీ లోన్ వస్తుంది, కానీ కాకపోతే నేను అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని అంటే ఈ 5 లక్షల లోన్ తోటి అయిపోతుంది కదా నాకు అని అనుకున్నాను. కానీ అది పెట్టేసరికనంటే అదర్ ఐటమ్స్ అనేసరికనంటే నేను పెట్టుకునేసరికంటే అది బాగా పెద్దగా వచ్చే బాగా పెద్దగైంది. అక్కడ జనాలు బాగా ఉంటారు కాబట్టి నేను పెద్ద మొత్తంలో పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అన్ని అక్కడ అంటే వేరే షాపులు ఉన్నా కానీ అందరు జనాలు కూడా వచ్చి బాగా ఇష్టపడ్డారు, అమ్మ మీరు అన్ని ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటది, అందుబాటులో ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఫ్రూట్స్ కూడా, ఫ్రూట్స్ అలర్ట్ ఇవి కూడా పెట్టండి, ఫ్రూట్ జ్యూస్ పెట్టండి, టీ క్యాంటీన్ పెట్టండి, మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టండి, మొలకలు పెట్టండి, ఇలా రాగి జావ పెట్టండి, రాగి దోశ పెట్టండి, బాగా సలహాలు ఇస్తున్నారు మేడం. బాగా ఉత్సాహంతో మాకు వచ్చి ఇట్లా కాదు ఇట్లా వేయండి అని చెప్తున్నారు, షూటింగ్ తీస్తున్నారు మేడం మా దగ్గరకి వచ్చేసి బాగా ఉత్సాహంగా ఉన్నారు. మధుసూదన్ సార్ కూడా రీసెంట్ గా వచ్చి స్టాక్ లేదు అని కొద్దిగా చెప్పేసరికంటే అక్కడికి వచ్చేసి సీనియర్ సిటిజన్ ని మొత్తం పిలిపించేసి బాగా పెద్ద మీటింగ్ పెట్టించాడు మేడం. మళ్ళీ కలెక్టర్ సార్ కూడా వస్తుండగా పోతుండగా చూస్తానే పోతానే ఉంటున్నారు, అంటే కమిషనర్ సార్, పిడి సార్, మా డిఎంసీ సార్, పిఓ మేడం వీళ్ళందరూ వచ్చి కూడా అంటే అబ్జర్వేషన్ చేస్తూ అంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు కూడా ఫ్యామిలీతో సరిచి చూసిపోతున్నారు మేడం.
1: పాలు పెరుగు ఇవన్నీ నిత్యావసరం మనకు, మీరు చాలా బిజీ ఉంటారు అనుకుంటా రోజంతా.
0: అవును మేడం.
1: మరి మీకు సహకారంగా ఎవరు ఉంటున్నారు ఇంట్లో నుండి?
0: మా సార్ బాగా సహకరిస్తాడు మేడం, మా సార్ సహకారంతో నేను చేసిన మేడం. మళ్ళీ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద బాబు 10th కాలేజీకి వెళ్తూ ఉండగా కూడా వచ్చి అంటే టైం వేస్ట్ చేయకుండా షాప్ లోనే ఉంటారు బాబు కూడా. మళ్ళీ మా సారు, మళ్ళీ మా చిన్న బాబు స్కూల్ కి వెళ్తుండు, స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్లకుండా షాప్ లోనే నిమగ్నం
1: అయిపోతున్నాము.
0: చదువు కూడా మేడం అంటే అవునవును
1: ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుని మళ్ళీ షాప్కి వస్తాం.
0: మళ్ళీ షాప్ మళ్ళీ వాళ్ళు 8 కి ఇంటికి వెళ్ళిపోయినరా, వాళ్ళు బుక్స్ పట్టుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మేము అన్ని చేసేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అంటే 11 అయిపోతుంది మేడం మాకు.
1: మీకు రోజు పెట్టుబడి పెట్టాలి దీంట్లో?
0: అవును మేడం.
1: మరి రోజు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మరి దీనికి లాభం ఎట్లా వస్తుంది
0: మేడం?
1: మీకు నెలకు ఎంత మిగులుతుంది?
0: డైలీ మేము కనీసం 30-40-50 వేలు అయితే ఖచ్చితంగా, అంటే ఒక రోజు పెడితే రెండో రోజుకి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, అంటే 3 డేస్ కి ఇది అయిపోతుంది. 3 డేస్ రోజు ఇంకా మళ్ళీ స్టాక్ వచ్చి పడుతుంది మనకి, అంటే డైలీ వైజ్ ఒక 10,000 అట్లా
1: రోజు 10,000 ఖచ్చితంగా
0: వస్తుంది. ఇంకా నేను టిఫిన్ సెంటర్ ఫ్రూట్ జ్యూస్ గాని ఇట్లా మొలకలు గాని ఇటువంటి అన్ని ఇంకా స్టార్ట్ పెడితే ఎక్కువ రావచ్చు. ఎంత పెట్టుబడి పెడితే మేడం అంత వస్తుంది. విజయ్ డైరీ దీంతో పాటు అంటే స్టాక్ రాకపోతే టీ, బిస్కెట్, బ్రెడ్ మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్ హెల్తీ ఫుడ్డే, మొలకలు గాని విజయ్ డైరీతో పాటు అది కూడా సార్ గారు చూసిండ్రు, కలెక్టర్ సార్ గారు సరే అమ్మా నడిపించండి అంతవరకు స్టాక్ వచ్చేంత వరకు అంటే ఓకే అన్నాము. మళ్ళీ కూడా వచ్చి చూసినా గానీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా హెల్తీ ఫుడ్ ఉంచుతున్నాయి మేడం అక్కడ జ్యూసెస్ గాని.
1: జ్యోతి గారు మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? ముందు ఈ పని కాకుండా ఇదైతే ఇప్పుడు మొదలు పెట్టి 1 సంవత్సరం అవుతుంది కావచ్చు కదా
0: మేడం
1: ఈ వ్యాపారం స్టార్ట్ చేసి, మరి ముందు ఏం పని చేస్తుంటారు?
0: నా పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాము, వచ్చిన తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. నేను అంటే రిసోర్స్ పర్సన్ చేస్తా ఉండే, నా చిన్న పిల్లలు చిన్న ఉండే నేను రిసోర్స్ పర్సన్ గా అప్పుడు చేస్తా ఉంటే 600 జీతంతో శాలరీతో చేసిన నేను మేడం. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కష్టపడుతూనే వచ్చిన, అట్లాగే నాకు 10th అయిన ఉండే అంతే. మళ్ళీ నేను ఇచ్చే రిసోర్స్ పర్సన్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఇంట్లో మామూలుగా అప్పుడు ఆన్లైన్ వర్క్ అంతగా నేను లేకుండా కాబట్టి ఓన్లీ గ్రూప్స్ నే చూసుకున్నట్టు ఉండే కాబట్టి ఇంటి దగ్గర స్నాక్స్ చేసిచ్చి మా సార్ తోటి చిన్న వ్యాపారం పెట్టించిన మేడం.
1: దాంట్లో
0: అంటే ఇప్పుడు మొలకలు అట్లాంటివి పెట్టిస్తుండే, డైలీ వైజ్ నాకు 12,000-10,000 ఖచ్చితంగా వస్తుండే మేడం ఓన్లీ మొలకలతోటి.
1: అప్పుడు కూడా
0: దాంతో కొన్ని 5-6 సంవత్సరాలు మంచి చేసిన తర్వాత నాకు ఆన్లైన్ వర్క్ బాగైంది. ఈ రిసోర్స్ పర్సన్ తోటి నాకు బిఎల్ఓ డ్యూటీ ఇవన్నీ చేయడం వల్ల నాకు కొద్దిగా ఒత్తిడి రావడం తోటి నేను కొద్దిగా మానేసిన మధ్యలో అట్లా. మార్నింగ్ 5 కి అట్లా వచ్చేసి షాప్ తెరిచేస్తాము, షాప్ ఓపెన్ చేసిన తర్వాత 8 వరకు అక్కడ ఉంటాం.
2: ఇప్పటి వరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: రేపు జమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలవుతుంది. హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 FM மனசு நின்ற ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుమట్ట 6 గంటల 20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ కోలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన భీముని పాటలు, గట్లనే తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలు వింటారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు యోసం కార్యక్రమంలో పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిర్మల్ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. గట్లనే పత్తి పంటలో నాణ్యమైన దూది మరియు అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ అందించే సూచనలు వింటారు. రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటను వింటారు. 9 గంటల 30 నిమిషాలకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు. పుస్తక ధారావాహిక పఠనం 27వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9 గంటల 45 నిమిషాలకి గీతోంకి బహార్, సంగీత దర్శకుడు చిత్రగుప్త స్వరపరిచిన పాత హిందీ చిత్ర గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రాంపాలకుడు బుర్రకథ మొదటి భాగం వింటారు. 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో ఆయన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. రేపు పొద్దుగల 6 గంటల సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల 6 గంటల 10 నిమిషాలకు ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు వింటారు. పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు అంబటాల సంగతుల కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 18వ భాగంలో స్పీకింగ్ స్కిల్ గురించి 2వ సంభాషణ వింటారు. ముచ్చటలో కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి, ఆర్ట్ టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనీలతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. 8 గంటల 30 నిమిషాలకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు. పుస్తక ధారావాహిక పఠనం 27వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. వీరితో పాటు 8 గంటల 45 నిమిషాలకి సింగిడి పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఐదు గొట్టంగా మాట చెప్పుండి పాట ఇంటి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. పొద్దుమట్ట 5 గంటల 30 నిమిషాలకు కతిందం పిల్లల కోసం కార్యక్రమంలో వరంగల్ బడి పిల్లల కథల సంపటి నుండి ప్రాణం కాపాడిన జామ పండు కథ వింటారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జీ జ్యోతి. ఆదిలాబాద్ బడి పిల్లల కథల సంపటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రమాలు, సంపాదకులు మణికొండ వేదకుమార్, చెప్తారు జీ జ్యోతి. వీరితో పాటు 6 గంటల 20 నిమిషాలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పుచ్చర దిమ్మె గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం

0: ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai Hamari Zimmedari.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి బాధవీలత. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండు 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ, బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
5: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇవాళ మేము అట్లనే వాళ్ళ అదే జీవితం కొనసాగించమని అంటలేము. మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్కు ఉండాలి, వాళ్ళకు సరియైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
4: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన

పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్లో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్చభారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయగాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 ఏళ్లకు సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవి రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు.
తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

0: ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: గిరిపదం. ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి సుఖ. వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ కోలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన భీముని పాటలు, గట్లనే తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. పంచపాండవులలో ఒకరైన భీముణ్ణి ఆరాధించే ఆదివాసులు భీముని పూజలో ఆ భీముని గురించి పొగుడుతూ, వారు చేసే పూజల గురించి, వారు చేసే నైవేద్యాల గురించి భీముడి కథలని పాటల రూపంలో పాడి వినిపిస్తారు తలమడుగు మండలం నర్సాపూర్ కోలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ కోలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన భీముని పాట విన్నారు.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ డాట్ కో డాట్ ఇన్.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలాం పాటలు వింటాం.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలాం పాటలు విన్నారు.
1: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రభావితులు ప్రబలే అవకాశం ఉంది.
2: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
1: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
2: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
1: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
2: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
1: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు
1: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇది ఇయాల్టి గిరిపదం. రేపొజ్జమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 6వ భాగం వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நின்றா. வித்யா உத்யோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. విదేశాల్లో ఉన్నత విద్య మాస్టర్స్ డాక్టరేట్ అభ్యసించాలనుకునే బీసీ ఈబీసీ విద్యార్థులు మహాత్మా జ్యోతి బాపులే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి ఒక ప్రకటనలో తెలిపారు. 350 మందిని ఎంపిక చేయనుండగా ఇందులో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం లభిస్తుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని, దరఖాస్తు చేసే సమయానికి వయస్సు 35 ఏళ్లు దాటకూడదని తెలియజేశారు. డిగ్రీలో కనీసం 60% మార్కులతో పాటు జీఆర్ఈ లేదా జీమ్యాట్, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ తో పాటు పీటీఈ పరీక్షల్లో ఏదో ఒక దానిలో అర్హత సాధించి ఉండాలన్నారు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి http://www.telangana-epos.cgg.gov.in ను సంప్రదించాలని తెలిపారు.

మరొక సమాచారం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, జేఎస్ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్, డీఈఓ, డీఈఓ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైండ్ హయ్యర్ సెకండర్ లెవెల్ 3 ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 2536 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు అక్టోబర్ 7 లోపు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత డీఈఓ, డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్ స్ట్రీమ్లో గణితం ఒక సబ్జెక్టుగా, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, జేఎస్ఏ ఇతర విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్, డీఈఓ, డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు 12వ తరగతి పరీక్షలకు హాజరై అభ్యర్థులు కూడా ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 2026 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1999 ఆగస్టు 2 నుంచి 2028 ఆగస్టు 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఎస్టీ ఎస్సీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 5 ఏళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 7 మొదలైంది. అప్లికేషన్ ఫీజు ఓబీసీ అభ్యర్థులు 100 చెల్లించాలి. ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. లాస్ట్ డేట్ అక్టోబర్ 7. సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.in ను సందర్శించవచ్చు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇన్నో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది.

రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్ తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ആകാശവാണി
1: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദാ പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട ഇല്ലു യോസം യോസം ദാരല കാര്യക്രമം ఎన్నో తీర్ల పంటలు వండించే రైతన్నలకి వ్యవసాయంలో శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్ జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్. గట్లనే పత్తి పంటలో నాణ్యమైన దూది మరియు అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ అందించిన సూచనలు వింటారు. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 FM మనసు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అందులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవచ్చని వెల్లడించింది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్ జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటిందా. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్.
2: పశువులు పురుగు మందుల ప్రభావానికి లోనైనప్పుడు ఎట్లాంటి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది? ఒకవేళ పశువులు అట్లా పురుగు మందుల ప్రభావానికి గిట్ట లోనైతే వాటికి ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి? ఈ సమస్యకు నివారణ ఏమున్నది? ఇట్లాంటి విషయాన్ని తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్.
3: నమస్కారం.
2: ముందుగా ఈ పశువుల మీద ఏ ఏ పురుగు మందుల ప్రభావం ఉంటుందో దాని గురించి చెప్తారా?
3: ముఖ్యంగా మన దగ్గర రైతులకు పశువులు అనేటువంటివి, ఎడ్లు, ఆవులు, గేదెలు అనేటువంటివి ఉంటాయి. వీటిలలో ఈ పురుగు మందుల వల్ల చాలా పశువులు అనేటువంటివి ఈ కాలంలో చనిపోతుంటాయి. అంటే జూన్ నుండి మనము దాదాపుగా అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ పురుగు మందుల పిచికారీ చేయడం జరుగుతుంది. వీటి వలన అనేకమైన పశువులు చనిపోవడం జరుగుతుంది. ఈ పురుగు మందులలో చూసుకున్నట్లయితే ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్, అదేవిధంగా కార్బోఫ్యూరాన్ గుళికలు అంటాం మనం, టిమెట్ అంటుంటాం కదా, టిమెట్. అదేవిధంగా ఈ ఫర్టిలైజర్స్ చూసుకున్నట్లయితే డిఏపి, యూరియా, పొటాష్ అనేటువంటివి కూడా మనకు చాలా ఈ విష ప్రభావాన్ని కలిగించేటువంటివి. అదేవిధంగా ఈ కాలంలో గడ్డి మందులు అనేటువంటివి కూడా ఈ పశువుల పైన విష ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల కింద ఈ గడ్డి మందులు లేకుండే, కానీ ఇప్పుడు గడ్డి మందులు వేయడం వల్ల కూడా, గడ్డి మందులు కొట్టినటువంటి ఈ గడ్డిని పశువులకు ఇవ్వడం వల్ల ఇవి విష ప్రభావానికి గురవుతున్నాయి. అదేవిధంగా ఈ ఆర్గనో ఫాస్ఫేట్స్, ఆర్గనో క్లోరైడ్స్ ఏవైతే ఇవి ఉంటాయో పురుగు మందులు, వాటిని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అవి చుప్ప పైన కానివ్వండి, మనం పెట్టే కుటారు పైన కానివ్వండి, లీకేజ్ అయిపోయి పడిపోవడం వల్ల రైతులకు తెలియకుండానే అవి విష ప్రభావానికి లోనయ్యి పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము విష ప్రభావానికి గురయ్యేటువంటి మందులే కాబట్టి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2: అయితే ఇప్పుడు ఒకవేళ పశువులు విష ప్రభావానికి గిట్ట లోనైతే మనం ఎట్లా గుర్తుపట్టేస్తుంది, లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆ లక్షణాల గురించి చెప్తారా?
3: ముఖ్యంగా మనకు పశువు ఈ విష ప్రభావానికి లోనైన తర్వాత మనకు అది తెలియజేయదు, కానీ వాటి యొక్క లక్షణాలని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఎప్పుడైతే విష ప్రభావానికి గురైతుందో పశువు నీరసంగా ఉండి సొల్లు గారడము, వణకడము అనేటువంటివి మనం గమనించాలి. అదేవిధంగా విరేచనాలు చేస్తుంది, తొందరగా విరేచనాలు అయిపోతాయి. అదేవిధంగా ఈ వణకడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్షణం. వణుకుతూ చొల్లుగారుతూ పశువు కింద పడిపోవడం జరుగుతుంది. ఎక్కువ విష ప్రభావానికి గురైపోయినప్పుడు వెంటనే పశువు చనిపోవడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 15 నుంచి 20 నిమిషాల లోపల పశువు కింద పడిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన రైతులు ఏం చేస్తారంటే ఈ ట్యాంకులలో పెస్టిసైడ్ ని కలుపుతారు. కలపడం వల్ల ఈ విషం అనేటువంటి వాటర్ ని ఈ రైతులు అట్లనే వదిలిపెట్టేసి స్ప్రేయింగ్కి వెళ్ళిపోతారు. స్ప్రేయింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ పశువులు వచ్చేసి తాగడం అనేటువంటిది జరుగుతుంది. పశువులకు సాల్టిష్ గా ఉండేటువంటి పదార్థాలు చాలా ఇష్టం. కాబట్టి ఏవైతే సాల్టిష్ గా ఉంటాయో, ఉప్పు ఉప్పుగా ఉంటాయో, వాటిని నాకడం గాని తినడం గాని తాగడం గాని చేస్తుంటాయి. పశువులకు తెలియదు కాబట్టి ఈ సాల్టిష్ గా ఉన్నటువంటి వాటర్ ని తాగేస్తుంటాయి. తాగడం వల్ల తొందరగా ఈ విష ప్రభావానికి గురైపోతున్నాయి. ఈ విష ప్రభావానికి గురైనటువంటి పశువులు వెంటనే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కొద్ది మొత్తంలో విషం ఉన్నట్లయితే, లక్షణాల్లో చూసుకున్నట్లయితే ఈ చొల్లుగారడము, కండ్లు మితకడము, అదేవిధంగా విరేచనాలు కలగడము, పశువు నీరసంగా ఉండడము, వణకడము అనేటువంటివి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే తర్వాత పశువు ఈ మేత తినడం కూడా మానేస్తుంది. నీళ్లు తాగడము, మేత తినడము, ఒక 10 రోజుల వరకు కూడా ఈ విధంగానే లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణాలని గమనించిన వెంటనే మనం చికిత్స అనేటువంటిది కూడా మొదలు పెట్టుకోవాలి.
2: అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలని బట్టి పశువు విష ప్రభావానికి గురైందని మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనికి చికిత్స చేయించాలి అంటే ఎట్లా, ఏ రకమైన చికిత్స ఉన్నది, ఏ విధంగా చికిత్స చేయించాలి చెప్తారా?
3: ముఖ్యంగా మనకు ఈ పెస్టిసైడ్స్ లో చూసుకున్నట్లయితే వాటికి కొన్నిటికి యాంటీడోట్ అనేటువంటిది ఉంటుంది. విరుగుడు మందు అనేటువంటిది ఏవైతే డబ్బా ఉంటుందో, పెస్టిసైడ్ డబ్బా, దానిపైన రాసి ఉంటుంది విరుగుడు మందు అనేటువంటి. కానీ విరుగుడు మందు కూడా సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే విషం అనేటువంటిది చాలా తొందరగా రక్తంలోకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి పశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ కొద్ది మొత్తంలో విష ప్రభావానికి గురైనప్పుడు మాత్రమే మనం చికిత్స చేయగలుగుతాం. దాన్ని మనం డైల్యూట్ చేయడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి ఇంజక్షన్ ని మనము ఒక 30 నుంచి 60 ml వరకు నరాలకు ఎక్కించడం, దాన్ని డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ ఎక్కియడము లేకపోతే DNS ఎక్కియడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటుగా మనకు టాక్సాల్ అనేటువంటి మందుని కూడా మనము నరాల ద్వారా ఒక 60 నుంచి 120 ml వరకు ఇచ్చినట్లయితే ఈ పశువుకు మెల్లమెల్లగా ఆ విషం అనేటువంటిది ఈ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం లక్షణాలని బట్టి మనం చికిత్స చేస్తుంటాం. ముఖ్యంగా మనకు ఈ వీటిలలో విరేచనాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి కేవోలిన్ అనేటువంటి ఈ పౌడర్ ని మనం తినిపియడం జరుగుతుంది. కేవోలిన్ కటాచు అనేటువంటిది విరేచనాలు తగ్గడానికి, అదేవిధంగా ఈ సొల్లు తగ్గడానికి అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి మందును, టాక్సిన్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి టాక్సాల్ అనేటువంటి మందుల్ని మనం నరాల ద్వారా ఎక్కించినట్లయితే రోజు మనకు 2 సార్లు ఒక 5 నుంచి 10 రోజుల వరకు ఈ చికిత్స అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే మెల్లమెల్లగా ఆ టాక్సిన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోవడము, లివర్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది.
2: అయితే ఇప్పుడు ఈ చికిత్సని పశువులకి ఎన్ని రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది?
3: ముఖ్యంగా ఒక విష ప్రభావము అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ రక్తంలో వెళ్లిన తర్వాత రక్తం నుంచి కొవ్వులోకి వెళ్తుంది. కొవ్వులో నుంచి బయటపడడానికి దాదాపుగా మనకు 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం 4 రోజుల వరకు పశువు మంచిగా ఉంటది అనేటువంటిది మనం గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి దాదాపుగా 4 రోజుల వరకు మనం చికిత్స చేసుకుంటూ ఉండాలి. ఈ విష ప్రభావం అనేటువంటిది ఎప్పుడైతే కొవ్వు నుంచి మొత్తం విషం బయటకు వస్తుందో 4 రోజుల తర్వాత మాత్రమే దాన్ని పశువు మంచిగా అయింది అని చెప్పగలుగుతాం. కాబట్టి మనం 4 రోజుల వరకు కూడా ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్, ఏదైతే విషాన్ని లివర్ ఏదైతే బయటకు పంపిస్తుందో దానికి సంబంధించినటువంటి లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని మనం 4 రోజుల వరకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు 1 వారం రోజులు 5 రోజులు ఇచ్చుకొని బంద్ చేయకుండా పశువుకు 4 రోజుల వరకు కూడా లివర్ ఎక్స్ట్రాక్ట్ మందుల్ని ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే ఆ ఫ్యాట్ లో ఉన్నటువంటి విషం అంతా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. పశువు మంచిగా మళ్ళీ పనికి ఉపయోగపడుతుంది.
2: అయితే ఇప్పుడు ఈ పురుగు మందుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతులు, ముఖ్యంగా పశువులను కలిగి ఉన్న రైతులు?
3: ముఖ్యంగా ఈ పురుగు మందులు వాడేటప్పుడు మనం పశువుల్ని ఈ పురుగు మందుల్ని ఒకేసారి తీసుకెళ్తాము. తీసుకెళ్లి రైతులు ఏం చేస్తారంటే దూరం కట్టేసి ఈ పిచికారి మందుల్ని మనము డ్రమ్ లో కలుపుతుండ్రు. డ్రమ్ లో కలిపిన తర్వాత పశువుల్ని అది కట్టేసింటే అది విడుచుకొని దాహం అయినప్పుడు పశువు నీళ్లు తాగడానికి పోయినప్పుడు డ్రమ్ లో నీళ్ళన్ని తాగేస్తుంది. ఈ విధమైనటువంటి కేసులు చాలా చూసినాం మేము. ఈ విష ప్రభావం ఏదైతుందో అది తగలకుండా ఉండాలంటే పశువులకు దగ్గర నీళ్లు పెట్టడము, అదేవిధంగా మనము దూరంగా ఉంచడము, డబ్బాలకు దూరంగా ఉంచడం అనేటువంటిది. ఏదైతే డబ్బాలు ఉంటాయో వాటిని మనము భూమిలో పూడ్చి వేయడం అనేటువంటిది చేయాలి. ఈ మధ్యన ప్యాకెట్లు అనేటువంటివి కూడా వస్తున్నాయి, పాలిథిన్ ప్యాకెట్లలో వస్తుంది కాబట్టి పాలిథిన్ కవర్లలో కూడా కొద్దిగా మిగిలిపోయినటువంటి ఏదైతే పౌడర్ ఉంటుందో అది కూడా విష ప్రభావానికి లోనైతుంది దాన్ని నాకడం వల్ల కూడా. కాబట్టి వీటినన్నింటినీ కూడా భూమి లోపల పాతి పెట్టడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పురుగు మందులని ఒక కిటికీలో మంచిగా డోర్లు ఉన్నటువంటి ఒక విండోలో మనము పెట్టుకోవడం అనేటువంటిది చేయాలి. లేకపోతే పశువులకు పశువులు కట్టేసేటి ప్రాంతం కాకుండా వేరే దగ్గర ఉంచడం అనేటువంటిది చేయాలి. చాలా మంది ఏం అవుతుందంటే ఆ డబ్బాలు లీకేజ్ కావడం అనేటువంటివి, లీకేజ్ అయిపోయి ఈ కుటారు సొప్పలో మనకు ఆ మందు అనేటువంటిది దొరికి ఆ విష ప్రభావానికి లోనైతున్నాయి. ఈ విధంగా విష ప్రభావానికి లోనై పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బాల్ని చాలా జాగ్రత్తగా మనము దాచుకోవడం అనేటువంటిది చేయాలి. పశువులకు దూరంగా ఉంచాలి, అదేవిధంగా కొట్టాలల్లో మనము సపరేట్ గా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా ఫర్టిలైజర్స్, ఈ కార్బోఫ్యూరాన్ గుళికల్ని కూడా మనం ఈ మధ్యలో వాడుతుండ్రు కాబట్టి ఫర్టిలైజర్స్ ని కూడా ఒక సంచిని ఓపెన్ చేసి పెట్టినట్లయితే ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ డిఏపి గాని యూరియాని గాని పొటాష్ ని గాని నాకేయడం పశువులు తినడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు కూడా పశువులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ ని కూడా మనం జాగ్రత్తగా పశువులకు దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మనకు ఈ ఫర్టిలైజర్ తో పాటు కార్బోఫ్యూరాన్ గుళికలు ఏవైతే మందులు ఈ మొక్కలకు వేస్తారో చిన్న చిన్న మొక్కలకు ఈ టిమెట్ అనేటువంటిది వేస్తుంటారు. ఈ టిమెట్ కూడా అది నాకడం వల్ల వెంటనే పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ టిమెట్ ని కూడా మనం చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువులకు మనము విష ప్రభావానికి గురి కాకుండా చూసుకోవచ్చు.
2: చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు. ముఖ్యంగా పశువుల్లో పురుగుల మందు ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావానికి లోనైతే ఎలాంటి సమస్యలు వస్తాయి, మరి అలాంటి సమస్యలకు చికిత్సలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఈ పశువులు ఆ మందుల ప్రభావానికి గురి కాకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని తమ పశువులు పురుగు మందుల ప్రభావానికి లోను కాకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
3: ధన్యవాదములు.
1: ఇప్పటి వరకు పశువుల్లో పురుగు మందుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్ జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి సురేష్ తో ముచ్చటిన్నారు. వీటితో ముచ్చట పెట్టింది కేలేనిన్.
0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. పత్తి పంటలో నాణ్యమైన దూది మరియు అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ అందించే సూచనలు ఇప్పుడు విందా.
5: మనం పత్తి పంట సాగు చేసేది దూది కోసం. సో ఈ పత్తి పంటలో నుంచి వచ్చే దూది పరిమాణాలు ఏంటివి, తర్వాత అధిక దిగుబడికి అలాగే నాణ్యమైన దూది రావడానికి మనం చేయాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటివి, అలాగే నాణ్యమైన దూదిగా పరిగణించడానికి ఈ దూదిలో ఉండవలసిన పరిమాణాలు ఏంటివి, తర్వాత ఈ దూది నాణ్యతను అలాగే దిగుబడిపై ప్రభావం చూపించే చీడపీడల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పత్తి పంటలో నాణ్యమైన దూది మరియు అధిక దిగుబడికి సూచనల గురించి చూసినట్లయితే భారతదేశం పత్తి పంట సాగులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ దూది ఉత్పాదకతలో మాత్రం 39వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ దేశాలైనటువంటి అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియాతో పోల్చుకున్నట్లయితే మన దేశంలో దూది ఉత్పాదకత అనేది చాలా

ఉంటాయి. అంటే ఈ దేశాలలో 1500 కేజీ లింట్ ఒక హెక్టార్కి వస్తే మన దేశంలో మాత్రం సుమారుగా 447 కేజీ లింట్ ఒక హెక్టార్కి వస్తుంది. సో ఈ దూది ఉత్పాదకత పెంచడం కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దూది ఉత్పాదకత వచ్చే 5 సంవత్సరాలలో సుమారుగా 800 నుంచి 900 కేజీ దూది ఒక హెక్టార్కి సాధించే విధంగా ఈ మిషన్ యొక్క లక్ష్యం. సో దీంట్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పత్తి పంటను అధిక సాంద్రతలో సాగు చేయాలి. అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు మొక్కల సంఖ్య పెరుగుతుంది, దాంతోపాటుగా కాయల సంఖ్య పెరిగి దూది ఉత్పాదకత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మిషన్లో భాగంగానే మనకు వచ్చే దూది కూడా ఈఎల్ఎస్ దూది కింద పరిగణించబడుతుంది. అంటే ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్, అంటే ఈ దూది యొక్క పొడవు మనకు 34 mmల కంటే ఎక్కువగా ఉంటుంది. సో అట్లాగే ఈ దూదికి ఎక్కువ పొడవు ఉన్న దూదికి మన కస్తూరి కాటన్ కింద బ్రాండ్ పేరు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్రాండ్ ఇవ్వడం వల్ల ఈ మన పండించే దూదికి ప్రీమియం ప్రైస్ వస్తుంది. అట్లాగే ఎక్కడ పండించారు అంటే ట్రేసబిలిటీ కూడా ఉంటుంది. అట్లాగే దీంతో మన ఇంపోర్ట్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ దిశగా ఈ ఆబ్జెక్టివ్స్ తోటి ఈ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అధిక దిగుబడికి సూచనలు ఏంటి అంటే మనము అధిక సాంద్రతలో పత్తిని సాగు చేయాలి. అధిక సాంద్రతలో సాగు చేయాలంటే ఈ హై డెన్సిటీకి సూటబుల్ హైబ్రిడ్స్ లేదా వెరైటీస్ని మనం ఎంపిక చేసుకోవాలి. పంట కాలం తక్కువ ఉండాలి. పంట యొక్క హైట్ మనకు 1.2 మీటర్స్ లోపు ఉండాలి. ఒక మొక్కకు 10 నుంచి 12 కాయలు ఉండాలి. కాయ బరువు సుమారుగా 5 గ్రాములు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు దీంతో పాటుగా ఈ వచ్చే దూది నాణ్యత అనేది మనకు మంచిగా ఉండాలి. సో దూది నాణ్యత మంచి లేకపోతే మళ్ళా ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ కాము. సో దీంతో పాటుగా మనం ఈ నాణ్యమైన దూదిగా పరిగణించడానికి పత్తి పంటలో ఉండవలసిన దూది పరిమాణాలు ఏంటి గురించి దాని గురించి తెలుసుకున్నప్పుడు, సో పత్తి పంటలో నుంచి వచ్చే దూదికి ఉండాల్సిన ముఖ్య పరిమాణాలు ఏంటి అంటే దూది పొడవు, తర్వాత మైక్రోనైర్ వాల్యూ మైక్ అంటాం, సో దూది స్ట్రెంగ్త్, తర్వాత యూనిఫార్మిటీ ఇండెక్స్, సో థ్రాష్ కంటెంట్ అంటే దూదితో పాటుగా మనకు ఆకులు అవి ఇవి వస్తూ ఉంటాయి అవి ఎంత ఉండాలి, దీంతో పాటుగా మాయిశ్చర్ ఎంత ఉండాలి, అట్లాగే కలర్, దీన్ని ఆర్డీ వాల్యూలో పోలుస్తాము, ఈ కలర్తో పాటు ప్యూరిటీ కూడా అనేది చాలా ముఖ్యం. సో ఈ ఒక్కొక్క పరిమాణం చూసుకున్నట్లయితే దూది పొడవు ఎంత ఉండాలి మినిమం అనుకుంటే మినిమం మనకు 28 mm ఉండాలి. అంటే మనకు ఈఎల్ఎస్ కాటన్ కింద లేదంటే లాంగ్ స్టేపుల్ కాటన్ కింద రావాలి అని అంటే సుమారుగా 29 mm లేదంటే 30 mm ఉండాలి. అట్లాగే మైక్రోనైర్ వాల్యూ 3.8 నుంచి 4.2 మైక్రోగ్రామ్స్ పర్ ఇంచ్ ఉన్నట్లయితే ఇది ప్రీమియం పత్తి కింద మనం పరిగణించవచ్చు. అట్లాగే దూది స్ట్రెంగ్త్ అంటే హై స్పీడ్ స్పిన్నింగ్కి సూటబుల్గా ఉండాలంటే కనీసంగా 28 grams per tex అనేది స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే యూనిఫార్మిటీ ఇండెక్స్ అంటే మినిమంగా 80% యూనిఫార్మిటీ ఇండెక్స్ ఉండాలి. అంటే మనకు వచ్చే దూది ప్రతి ఫైబర్ అనేది మినిమం 80% ఫైబర్స్ యూనిఫామ్ లెంత్లో ఉండాలి. అట్లాగే థ్రాష్ కంటెంట్, దూదితో పాటు వచ్చే మిగతా థ్రాష్ కంటెంట్ 2% కంటే ఎక్కువ ఉండకూడదు. అట్లాగే మాయిశ్చర్ అనేది కూడా less than 8 ఉండాలి, 8 లేదంటే less than 8. ఎందుకంటే స్టోరేజ్లో జిన్నింగ్లో మనకు నాణ్యమైన దూది రావాలి అని అంటే మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉండకూడదు. అట్లాగే కలరు మళ్ళీ ప్యూరిటీ, ఈ ప్యూరిటీ ఏంటంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టాండర్డ్ కింద రావాలి అని అంటే మనకు ఈ ప్యూరిటీ అట్లాగే వైట్నెస్ అనేది ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కింద ఉండాలి. సో దీంతో పాటుగా నాణ్యమైన అధిక దిగుబడికి సూచనలు ఏంటి అంటే మనకి ఈ దూది ఇందాక చెప్పిన పరిమాణాలలో దూది రావాలి అని అంటే ఖచ్చితంగా రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతులపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంది అని అంటే మనం వేసే ఫర్టిలైజర్ భూమిలో నుంచి న్యూట్రియంట్స్ తీసుకొని మనకు దూది యొక్క స్టాండర్డ్స్ క్వాలిటీ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 1 ఎకరానికి 50 kgల DAP మనము బేసల్ అప్లికేషన్గా వేసుకోవాలి. అట్లాగే ప్రతి 20 రోజులకు అంటే మొలకెత్తిన 20, 40, 60, 80 రోజుల దశలలో ఖచ్చితంగా 25 kgల యూరియా అట్లాగే 10 kgల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఈ దూది నాణ్యతలో కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అదేంటంటే మనకు దూది యొక్క పొడవు అట్లాగే దూది యొక్క స్ట్రెంగ్త్ ఇవి రెండు రావడానికి ఖచ్చితంగా

0: పొటాష్ అనేది అప్లికేషన్ అవసరం. ఈ పొటాష్ ని ఖచ్చితంగా ఏ దశలలో వేసుకోవాలి, అట్లాగే పైపాటుగా మనకు మల్టీకేలు దొరుకుతాయి, అంటే 1304 లేదంటే 0050, ఇవి మనకు పైపాటుగా ఈ కాయ అభివృద్ధి చెందే దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దూది నాణ్యత అనేది మనకు చాలా మంచిగా రావడం జరుగుతుంది, అట్లాగే దూది ఉత్పాదక కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా పొటాషియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే, పొటాషియం మనం కరెక్ట్ డోసేజ్లో ఇవ్వడం వల్ల రోగాలు అనేవి ఎక్కువగా రావు, అట్లాగే మనకు దూది కూడా బాగా తెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కాయలు అనేది రాలిపోవు, సో బోల్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటుగా మనకు బోరాన్ అనేది ఇంకొక ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్. సో బోరాన్ వేయడం వల్ల ఏంటంటే ఈ స్క్వేర్ డ్రాపింగ్, ఫ్లవర్ డ్రాపింగ్, బోల్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో బోరాన్ అనేది మనకు ఖచ్చితంగా పూత తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి, లేదు అంటే బేసల్గా మనము అప్లై కూడా చేసుకోవచ్చు. సో పైపాటుగా పిచికారీ చేసుకోవాలంటే 1 ఎకరానికి 300 గ్రాముల బోరాక్స్ అనేది మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోల్ రిటెన్షన్ ఉంటుంది, అట్లాగే బోల్ యొక్క బరువు పెరగడానికి, అంటే కాయ యొక్క బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా ఈ దూది నాణ్యతను మనం దూది నాణ్యతపై ప్రభావం చూపించే చీడపీడల గురించి చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేది బోల్ రాట్. సో ఈ బోల్ రాట్ రావడం వల్ల ఏంటంటే లోపల దూది మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ బోల్ రాట్ అనేది మనకు ఫంగస్ ద్వారా వచ్చిన, ఈ ఫంగస్ అటాక్ చేయడానికి కారణము ఈ కాయ పైన వచ్చే పురుగులు. ఈ పురుగులు గోకి తినడం వల్ల మనకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి, ఈ రంధ్రాల నుంచి లోపలికి ఫంగస్ బ్యాక్టీరియా పోయి ఈ దూది పరిమాణాన్ని దెబ్బతీస్తాయి. సో ముఖ్యంగా ఈ బోల్ రాట్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటే మనకు పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటివంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు/లీటర్, అట్లాగే ది కాపర్ ఆక్సిక్లోరైడ్ తో పాటు క్రెజాక్సిమ్ మీథైల్ 1 లీటర్ నీటికి 1 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా ప్రాపికోనజోల్ 1 లీటర్ నీటికి 1 ml, అట్లాగే సాఫ్ 3 గ్రాములు/లీటర్, అట్లాగే పైరక్లోస్ట్రాబిన్ ప్లస్ మెటిరామ్ 1 లీటర్ నీటికి 2 గ్రాములు. సో దీంతో పాటుగా అజాక్సిస్ట్రాబిన్ ప్లస్ డైఫెన్కొనజోల్ 1 లీటర్ నీటికి 1 ml, పైరక్లోస్ట్రాబిన్ 1 gram/liter, లేదా క్రిసాక్సిమ్ మిథైల్ 1 ml/liter. సో ఇట్లా ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బోల్ రాట్ ని మనం నివారించవచ్చు. సో దీంతో పాటుగా ముఖ్యంగా మనకు నష్టపరిచేది ఏంటంటే గులాబీ రంగు పురుగు. గులాబీ రంగు పురుగు గుడ్ల నుంచి బయటికి వచ్చిన లార్వా కాయ లోపలికి వెళ్ళి ఒక్కొక్క లార్వా 3-4 గింజలు తింటుంది. మనకి దూది అనేది గింజ పైనే ఏర్పడుతుంది కాబట్టి ఈ గింజ తినడం వల్ల దూది ఉత్పాదక తర్వాత దూది యొక్క క్వాలిటీ రెండింటినీ నష్టపరుస్తుంది. సో రైతు సోదరులు ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగుని నివారించాలి. నివారించాలి అని అంటే అవి ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలంటే లింగాకర్ష బుట్టలు అమర్చుకోవాలి 1 ఎకరానికి 4 చొప్పున. అట్లాగే గులాబీ రంగు పురుగు మనకు వస్తుందని తెలిసిన వెంబటే ప్రొఫైలాక్టిక్ గా మనం ఖచ్చితంగా నీమాయిల్ ప్లస్ ప్రొఫినోఫాస్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అడల్ట్స్ ని, అంటే రెక్కల పురుగులను, అట్లాగే గుడ్లను మనము నివారించవచ్చు. సో కాయ లోపలికి పోయిన తర్వాత ఈ గులాబీ రంగు పురుగుని మనం నివారించలేము కాబట్టి తొలి దశలలోనే గులాబీ రంగు పురుగు ఎప్పుడు ఆశిస్తుంది దాన్ని మనం ఈ లింగాకర్షక బుట్టల ద్వారా తెలుసుకొని తద్వారా మనం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది చేసుకోవాలి.
1: ఇప్పటి వరకు పత్తి పంటలో నాణ్యమైన దూది మరియు అధిక దిగుబడికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ అందించిన సూచనలు విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయ వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక వ్యవసాయ పాట విందాం.

ఇప్పటి వరకు ఇల్లు యోసం కార్యక్రమంలో టేక్మాల్ విజయలక్ష్మి పాడిన యోసం పాట విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు యోసం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎరువుల వాడకంలో జాగ్రత్తలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినీన్. రైతాంతరంగంలో టమాటా సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథ స్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కంట్రతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పిఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెప్తున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు 0 బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడు చిరునామా

0: చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగటంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

Πουσάρω. జోరైన పాటల హోరు. మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలు వినుండ్రి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2950081. ఇప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873322950, 01 మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నవీన్ మేడం.
0: ఎక్కడి నుంచి నవీన్ గారు?
1: మాది కొట్టికల్ మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పంటలు బాగున్నాయా?
1: పనులు బాగానే ఉన్నాయి మేడం, వాటర్ సరిపోతలేవు.
0: ఈరోజు మరి ఇటైతే వర్షం పడింది.
1: ఈరోజు కొంచెం పడ్డది మేడం, పంటకు సరిపోయేంత పడలేదు.
0: మామూలుగా కొంచెమే పడింది, ఇటు ఆదిలాబాద్ వైపు మంచిగానే పడింది. చెప్పండి ఏ పాట వింటారు?
1: సుప్రీం మూవీలో నుంచి పిల్లలు శ్రీదేవి సాంగ్ మేడం.
0: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాటనైతే ఇప్పుడు వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు హుషారు చోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటలహోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు భరత్ చౌరి.
0: ఎక్కడి నుంచి భరత్ గారు?
1: సిద్ధార్థ గారు పిట్టిరోడ.
0: ఏం చేస్తుంటారు?
1: నేను దేవర్ టికో దేవర్.
0: డ్రైవర్. ఈరోజు చుట్టి అనుకుంటా, చేసొచ్చారా పని?
1: చుట్టి.
0: అంటే ఎలా ఉంటుంది మీకు రోజు, ఒక రోజు తర్వాత ఒక రోజు అనే ఇట్లా కంటిన్యూగా కొన్ని 10 రోజులు అటు 10 రోజులు ఇటు అని ఉంటుంది కదా?
1: కంటిన్యూ ఉంటుంది, నెలసరి జీతం ఉంటుంది.
0: అంటే ఒక 15 రోజులు వర్క్ చేసి 15 రోజులు ఇంటికన్నా అంతేగాని నెల రోజులు డ్రైవింగ్ చేసుడే. సరేనండి. ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఎప్పుడైతే వినేద్దా. సన్నా ఈ లుచ్చాగా.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. అజయ్ గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తుంటారు? ఏ పాట వింటారు చెప్పండి. ఈరోజు సరేనండి, చెప్పారా మీ ఆ బాబు పేరు? చెప్పి మీరు చెప్పండి. బాబు పేరు తెలీదా? సరేనండి, ఏదైనా ఒక పుట్టినరోజు పాట. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఫోన్ సిగ్నల్లో లేనట్టుంది, సిగ్నల్లో ఉన్నప్పుడు ఫోన్ చేయండి. సరేనండి, ఇప్పుడు మీకోసం ఒక పాట.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి మీ పేరు.
1: వంశీ మేడం.
0: వంశీ గారు ఎక్కడి నుంచి?
1: మాది సారంగపూర్ మేడం.
0: సారంగపూర్ నిర్మల్.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: మాకు డైరీ ఫామ్ ఉంది మేడం.
0: చెప్పండి, ఇంకా ఏ పాట వింటారు?
1: డార్లింగ్ మూవీలో నుంచి ఒక సాంగ్ ఏంటి మేడం?
0: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఇయాల్టి ఉషారు. రేపు రాత్రి 8 గంటంగా ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. గట్లనే 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 27వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు మొదటి భాగం ఇప్పుడు విందాం. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
1: మార్ధవమైన కంఠం నుండి జాలువారే మీరా భజనలు గుర్తుకు వస్తాయి. మీరా భజనలను బందిషులుగా గానం చేస్తూ ఆ సాహిత్యంలో ఉన్న ఆర్తిని ఎలుగెత్తి చాటుతూ తాదాత్మ్యంతో ఆలాపన చేసే ఓంకార్నాథ్ ఠాగూర్ గానం హిందుస్థానీ సంగీతంతో పరిచయమున్న వాళ్లందరికీ పరిచితమే. పండిత్జీ గానంలో కిరాణా ఘరానాకు కౌస్తుభమణిగా కీర్తిగడించిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ కంఠంతో అక్కడక్కడా పోలికలు కనబడతాయి. కానీ పండిత్జీ ఘరానా గ్వాలియర్ ఘరానా, ఘరానా సంప్రదాయాలకు మూలమైన ఘరానా. తొలి ఘరానా కూడా గ్వాలియర్ ఘరానాని. గ్వాలియర్ ఘరానాకు చెందిన బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్ పట్ట శిష్యుడు పండిత్ విడి పలుస్కర్గా ప్రసిద్ధులైన విష్ణు దిగంబర్ పలుస్కర్. ఈ విడి పలుస్కర్ శాస్త్రీయ సంగీతాన్ని జనసామాన్యంలోనికి తీసుకొని రావడానికి అకుంఠిత దీక్షతో పరిశ్రమ చేసిన అపర భగీరథులలో రెండవ.

శాస్త్రీయ సంగీతాన్ని ఆసక్తిగల ప్రతివారికి అందించాలనే సంకల్పంతో అన్ని ఘరానాల సంగీతాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి సంగీతానికి స్వరలిపి అంటే నొటేషన్ తయారు చేసి సిలబస్ను ఏర్పాటు చేసి హిందుస్థానీ సంగీతానికి మహోపకారం చేసిన విష్ణు నారాయణ భాత్కాండే మొదటివారు. విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులు సంగీతాభిమానులకు ప్రాతస్మరణీయులని ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి అభిప్రాయం. అటువంటి విష్ణు దిగంబర్ పలూస్కర్ పట్టశిష్యుడే పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. అతని జీవితంలో సింహభాగం బనారస్లో గడిచింది కనుక అక్కడి వాళ్లందరూ అతన్ని పండిత్ ఓంకార్నాథ్ జీ ఠాకూర్ అని సగౌరవంగా పిలుచుకునేవారు. తెల్లని సిల్కు జుబ్బా వేసుకొని అలవోకగా కాశ్మీరీ శాలువా భుజంపై నుండి వేలాడుతుండగా నిమ్మపండు రంగు ముఖంపై అనిర్వచనీయమైన తేజస్సు ప్రతిఫలిస్తుండగా తెల్లని వెండి వెంట్రుకలు జులపాల వలె భుజాల మీద జీరాడుతుండగా చుట్టూ నలుగురు శిష్యులు నాలుగు తంబూరాలు మీటుతూ ఝంకారధ్వని తరంగాలను నలువైపులా వెదజల్లుతుండగా తబ్లా హార్మోనియం సారంగీ వాదకులు వినయంగా పండిత్జీ ముఖారవిందాన్ని ప్రశంసాపూర్వకంగా గమనిస్తుండగా సాగే పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ కచేరీ అద్వితీయం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. మరాఠీ సంప్రదాయబద్ధంగా చెప్పాలంటే వారి గాత్రం అప్రతిమం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పండిత్ ఓంకార్నాథ్జీ బాల్యం ఎన్నో కష్ట నష్టాలనోర్చుకున్నది. కొలిమిలో బాగా కాలి పుటం పెట్టిన తర్వాతనే బంగారానికి ఆ మెరుపు వస్తుందంటారు కదా, పండిత్జీ జీవితం కూడా అటువంటిదే అనుకోవాలి. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ తాత మహాశంకర్ ఠాకూర్. ఇతడు చారిత్రక పురుషుడైన నానాసాహెబ్ పీష్వా సైన్యంలో పనిచేసినాడు. పండిత్జీ తండ్రి గౌరీశంకర్ ఠాకూర్ కూడా మిలిటరీలోనే పనిచేసినాడు. కానీ అతనికి ఈ సంసారం మీద వ్యామోహం లేకుండే కనుక ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతూ ఉండేవాడు. సాంసారిక విషయాలను పట్టించుకునేవాడు కాదు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు ఇద్దరన్నయ్యలు, బాలకృష్ణ ఠాకూర్, రవిశంకర్ ఠాకూర్లు. అక్క పార్వతి, వారి తల్లి ఝవేర్బా. నానాసాహెబ్ పీష్వా మహారాణి జమునాబాయి సైన్యంలో పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్న గౌరీశంకర్ ఠాకూర్ ఉద్యోగాన్ని వదిలి సన్యాసిగా మారిపోయినాడు. పండిత్ ఓంకార్నాథ్ తండ్రి గౌరీశంకర్ ఠాకూర్ సన్యాసాశ్రమం తీసుకున్న సమయంలో ఓంకార్నాథ్జీ వయస్సు 8 సంవత్సరాలు. గౌరీశంకర్ ఎల్లప్పుడూ ఓంకారనాథంతో ధ్యానం చేస్తూ గడిపేవాడు కనుక తన కుమారునికి ఓంకారనాథ్ అని నామకరణం చేసినాడు. తర్వాత ఓంకారనాథ్ తాను రాసిన సంగీత బందిషులను ప్రణవరంగ్ అనే కలం పేరుతో రాయడం గమనించాలి. ఓంకార్నాథ్ ఠాకూర్ తండ్రి ఉద్యోగాన్ని వదిలి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారి కుటుంబం అనే నౌక సంసార సాగరంలో చుక్కాని లేకుండా ప్రయాణించడం ప్రారంభించింది. వారి తల్లి ఝవేరీబా ఎంతో కష్టపడుతూ తన చిన్నారి నలుగురు పిల్లలను సాకి పెద్ద చేసే బాధ్యత తలకెత్తుకున్నది. తల్లి కష్టాన్ని చూసిన పండిత్జీ చెలించిపోయేవాడు. చిన్న చిన్న పనులు చేసి రూపాయో 2 సంపాదించి తల్లి చేతిలో పెట్టేవాడు. అతని కమ్మని కంఠం రామ్లీలా వేషాలకు బాగా సరిపోయేది కనుక రామ్లీలాలో పాల్గొని పాటలు పాడి వచ్చిన డబ్బులను తల్లికిచ్చేవాడు. అంతేగాక నర్మదా నదీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకొని ఎల్లవేళలా ప్రణవనాదంతో తాదాత్మ్యం చెందుతూ ఉన్న తండ్రిగారి వద్దకు వెళ్లి సేవలు చేసేవాడు. కుటీరాన్ని కుటీరం చుట్టుపక్కల శుభ్రం చేసేవాడు. తండ్రిగారి అవసరాలను తీర్చేవాడు. ఇక్కడనే తండ్రితో పాటు నాదోపాసన చేసి ఉంటాడు. తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమాభిమానాలున్న పండిత్జీకి అతని 14 సంవత్సరాల వయస్సులోనే తండ్రిగారు సిద్ధి పొంది సజీవ సమాధి కావడం అశనిపాతం వంటిదే.

0: పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ చదువు 5వ తరగతికే అటకెక్కిపోయింది. దుర్భర దారిద్ర్యంతో తల్లిపడే కష్టాలను చూడలేక తానేమీ చేయలేక ఘర్షణలో జీవితాన్ని నిరాశ నిస్పృహలో గడుపుతూ ఉన్న పండిత్జీని ఒక సువర్ణావకాశం వెతుక్కుంటూ వచ్చింది. పండిత్జీ స్వగ్రామమైన బడోంచ్కు చెందిన ఒక ధనికుడైన పార్సీ సేటు షాపూర్జీ మంచిర్జీ డొంగాలి పూనుకొని కమ్మని కంఠం గల ఓంకార్నాథ్జీకి సంగీతం నేర్పించాలనే సత్సంకల్పంతో బొంబాయిలోని పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ సన్నిధిలో సంగీతం నేర్చుకోమ్మని పంపించినాడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ అతన్ని పరీక్షించి అతనిలోని ప్రతిభను అంచనా వేసుకుని వెంటనే తన శిష్యునిగా చేర్చుకున్నాడు. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ వద్ద నిత్య విద్యార్థిగా ఉంటూ గురుకుల పద్ధతిలో సంగీతాన్ని నేర్చుకున్నాడు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. మిగతా సమయమంతా గ్రంథాలయంలో గడుపుతూ సంగీత శాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను చదివి ఆకలింపు చేసుకోవడమేగాక తమ గురువుగారు తమకు నేర్పుతున్న సంగీతాన్ని, గ్రంథాలలో నిక్షిప్తమయ్యున్న సంగీతాన్ని తులనాత్మకంగా ఆలోచించేవాడు పండిత్జీ. విష్ణు దిగంబర్ పలుస్కర్ వద్ద గురుకుల పద్ధతిలో నేర్పే సంగీతం 12 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. కాని పండిత్ ఓంకార్నాథ్ 6 సంవత్సరాలలోనే గ్వాలియర్ సంగీతాన్నంతటినీ సాకల్యంగా నేర్చుకుని గురువుగారిని ఆశ్చర్యంలో ముంచెత్తినాడు. అప్పుడతనికి 20 సంవత్సరాల వయస్సు మాత్రమే. అవిభక్త భారతదేశంలోని వివిధ పట్టణాలలో పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ సంగీత మహావిద్యాలయాలు స్థాపించి సామాన్య ప్రజలకు సంగీతాన్ని అందుబాటులోనికి తీసుకుని వస్తున్న సమయమది. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ సంగీత విద్య పూర్తయింది కనుక అతన్ని లాహోరులోని సంగీత మహావిద్యాలయ ప్రధానాచార్యులుగా నియమించినాడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్. 1916వ సంవత్సరం తమ 20 సంవత్సరాల వయస్సులో లాహోర్లోని గంధర్వ సంగీత మహావిద్యాలయ ప్రిన్సిపాల్గా నియమితులైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ 18 గంటలు కళాశాలలో పనిచేసేవారు. కళాశాలను క్రమశిక్షణతో నడిపినారు. సంగీత సాధనతో పాటు శాస్త్ర విషయాలను సోదాహరణగా ఉపన్యాస ధోరణిలో బోధించడమనే కొత్త పద్ధతిలో సంగీత పాఠాలను బోధించేవారు పండిత్ ఓంకార్నాథ్. అందువలన అనతి కాలంలోనే అతనికి మంచి ఉపాధ్యాయునిగా పేరు వచ్చింది. 1918వ సంవత్సరంలో బరోడా మహారాజైన మహారాజా షాజీరావు గైక్వాడ్ ఆ సంగీత కళాశాలను దర్శించి పండిత్జీలోని ప్రతిభను గుర్తించినారు. తత్ఫలితంగా జలంధర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగే హరివల్లభ్ సంగీత సమ్మేళనంలో పాల్గొనడానికి పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు ఆహ్వానమందింది. అక్కడ పండిత్జీ గానం అనిదంపూర్వకంగా సాగింది. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే సంగీతం పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్దని శ్రోతలందరూ ముక్తకంఠంతో ప్రశంసించినారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ కీర్తి దేశమంతటా వ్యాపించింది. 1922వ సంవత్సరంలో సూరత్లోని ధనికుడైన ప్రహ్లాద్ జిందాల్ సుఖరాంజీ భట్ అనే సేటు తన కుమార్తె ఇందిరాదేవిని పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కిచ్చి వివాహం జరిపినాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. తర్వాత పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి తమ స్వగ్రామమైన బడోంచ్లోనూ తమ అత్తగారి ఊరైన సూరత్లోనూ గాంధర్వ నికేతన్ పేరుతో సంగీత విద్యాలయాలు నెలకొల్పి విద్యార్థులకు సంగీతం నేర్పించినాడు. ఒకసారి సూరత్లో వర్షాలు లేక ప్రజలు కరువు బారిన పడి అల్లాడిపోయినారు. అది చూసి చెలించిపోయిన పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ సూరత్లోని ఖిలా మైదానంలో మల్హార్ యజ్ఞం చేసినాడు. మల్హార్ రాగాలు వర్ష ఋతు ప్రధానమైన రాగాలు. మేఘ్ మల్హార్, మియా మల్హార్, సుర్ మల్హార్ వంటి రాగాలను ఏకదాటిగా గానం చేయడమే మల్హార్ యజ్ఞం. ఇది జరిగిన 3వ నాడు సూరత్లో కుండపోత వర్షం కురిసిందట. సూరత్కు అల్లుడు కూడా అయిన ఓంకార్నాథ్ ఠాకూర్ స్థాపించిన సంగీత విద్యాలయం అంబాజీ రోడ్డులో ఈనాటికీ నిలిచి ఉన్నది. అంతేగాక పండిత్జీ వర్షం కురిపించినందుకు కృతజ్ఞతగా సూరత్ మున్సిపాలిటీ వారు సూరత్లో పండిత్జీ కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పి గౌరవించినారు. 1924 పండిత్జీని నేపాల్ రాజు మహారాజా చంద్ర శంషేర్ జంగ్ బహదూర్ ఆహ్వానించి అతని గానాన్ని విని ఆనందించి తమ రాజాస్థానంలో ఆస్థాన గాయకుడిగా ఉండిపొమ్మని కోరినాడు. కాని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి భారతదేశానికి తిరిగి వచ్చినాడు పండిత్జీ. అయితే మహారాజా వారు విలువైన కట్న కానుకలతో పాటు కొంత ధనాన్ని కూడా పారితోషికంగా సమర్పించుకొని పండిత్జీని సగౌరవంగా మాతృదేశానికి సాగనంపినాడు. అట్లా వచ్చిన ధనరాశులను పండిత్జీ తమ తల్లికి సమర్పించి కొంతవరకు మాతృరుణాన్ని తీర్చుకున్నాడు. మాతృరుణం తీరేది కాదుగదా. 1930 నేపాల్ రాజు మహారాజా భీమ్ శంషేర్ జంగ్ బహదూర్ కూడా పండిత్జీని నేపాల్ రాజ్యానికి ఆహ్వానించి గౌరవించినాడు. అప్పుడు కూడా ధన కనక వస్తువులను పారితోషికంగా సమర్పించి సగౌరవంగా సాగనంపినాడు మహారాజా భీమ్ శంషేర్ జంగ్ బహదూర్. ఆ ధనాన్ని కూడా పండిత్జీ సొంతానికి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. వచ్చిన మొత్తాన్ని గురువుగారైన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ పాదాల వద్ద ఉంచి కొంత గురువు రుణం తీర్చుకున్నాననుకున్నాడు. అదీ తీరేది కాదు. కానీ గురువు నుండి తల్లి నుండి అమూల్యమైన ఆశీస్సులను మాత్రం అందుకున్నాడు పండిత్జీ.
1: ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 27 భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్ నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు మొదటి భాగం విన్నారు. రచనా పట్టణం ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి.
1: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 28 భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్ నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పట్టణం ఎస్ రాజవర్ధన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇప్పటి వరకు గీతం కీ బహర్ సంగీత దర్శకుడు చిత్రగుప్త స్వరపరిచిన పాత హిందీ చిత్ర గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రేపు రాత్రి 9:45 షామియే గజల్ కార్యక్రమంలో చిత్రసింగ్ జగ్జీవన్ సింగ్ పాడిన గజల్లు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మన పురాణాలు. ఈరోజు మన పురాణాలు కార్యక్రమంలో జయనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రంపాలకుడు బుర్రకథ మొదటి భాగం విందాం.

ఎత్తు మెక్కగా అలా మధ్య నీకు వందనము చేసేదను తల్లివి నీవే తండ్రివి నీవే అగవతికి సతికి తోడైన నీవే నిజమైన సగడు నీవే శారదా రాజా రామ్ పాల్గొనే కథ పానవల కథ మాది బెల్లూరు గ్రామం నా పేరు భూతం రాజన్న భూతం భీమయ్య భూతం భూమక్క వందనమ్మ

రాజా రసనాపురి వెనక పట్ట మేలుతున్నాడు. రాజనాయన ఐదుగురు వెనక పంచ పాండవులు, పెద్దవాడు నాయన ధర్మరాజు, రెండో వాడు భీమసేనుడు, మూడో వాడు అర్జునుడు, నాలుగో వాడు నాయన నకలా సహదేవులు. నకమును కొడుకు వినాయ ఎవరు? రాజరంపాలకుడు. రాజరంపాల కడుగుడు పెరిగి పెద్దగాయి అగో పన్నె

0: 25 వెనక సంవత్సరాల వెనక పిల్లగాడు అయిపోయాడు, హాడిక వెనక చూశారు, ఐదుగురు వెనక పాండవులు, ఓ తమ్ముడా భీముడా నకల సాదేవ, నీ కుమారుడు వెనక పెరిగి పెద్దగా అయిపోయాడు. ఈడు వచ్చిన పిల్లగానికి జోడు ఉంటేనే బంధం ఉంటది. ఈడు జోడు కలిసినాక మూడు ముళ్ళ బంధం కుడక. ఊరి తమ్ముడా ఎన్నున్న ఒక ఏరు తప్పది, నూరెన్నున్న వెనక సావు తప్పది. ఏదన్న కాలం నాడు పిల్లగాడు ఒక పెరిగి పెద్దగా అయిందంటే పిల్లగానికి ఒక పెళ్లి చేస్తేనే సంబంధం చేసి మంచితనం చేస్తేనే వాళ్ళు ఒక పువ్వులో బతుకుతారు, వాళ్ళు సక్కంగా బతుకుతాయి, మనకు సంతోషం ఉంటది కొడక అని చెప్పి అన్నదమ్మను వెళ్ళి పిలుచుకుని, అవునన్నా నువ్వు ఎట్లా చెప్పు తట్టసాయి, రాజరంపాలకు నువ్వు ఒక పెళ్లి చేద్దామని చెప్పి ఒక పెళ్లి కోసం మనకు తయారు అయిపోయింది పాండవులన్నా.
1: ఏ పాండవులు రామ,
0: కాని ఒక ధర్మరాజు బాగా ఆలోచన చేసిండు, ఓ నలుగురు తమ్ములారా కని ఏదైనా పని చేసిన మనము మన బావకి ఇష్టము తిన్నాడు, మనకిష్టం ఒక యాది చేసుకుని మన ఏదైనా పని జరిగిపిస్తేనే మంచితనం ఉంటది, లేకపోతే మంచితనం కాదు. గోపాల దేవుడు అని చెప్పి ఆ రోజు వెనక ఐదుగురు పాండవులు.

0: ఎందుకు పిలిచారో? ఓయ్ బావా, మన రంపాలకుడు పెళ్లికి ఒక వీరుడైపోయాడు, తనకొక పెళ్లి చేయాలని చెప్పి ఆలోచన చెప్తున్నాం. ఓయ్ బావా, సరే మీరు పెళ్లి చేస్తారు గాని ఆ రోజు వినక పంచాంగం చూసాడు అవసరం లేదు. కిష్టుడే వినక చెప్పాలా? వాడి చేతిలో వినక పంచాంగం చూశాడు
1: చూశాడు.
0: ఓయ్ బావా, ఏడు తరాల వెనక సంబంధం ఉంటేనే పిల్లనికి పెళ్లి కావాలా?
1: అవును,
0: లేకపోతే కాదు. అప్పుడు అనగానే బావా, అబ్బాబ్బా, ఏడు తరాలంటే తాత ముత్తల కాడికి వెళ్లి సంబంధం కలిసి ఉంటే మనం పెళ్లి చేయాలనా? మరి వసముంటి పట్టణం ఎక్కడుంటుందో చూద్దామే బావా. చూడు, ఏడు తరాల ఒక సంబంధం అంటే అది ఎక్కడ ఉన్నది? రామా విశాఖపురి ఒక పట్టణ నగరం ఉన్నది. విశాఖపురి ఒక పట్టణం లోపట అతను ఒక బిడ్డ ఉన్నది. ఆమె పేరు ఒక పద్మావతి దేవి. పద్మావతిని పెళ్లి చేస్తే మంచి తరం ఉంటది. ఓహో అట్లానా, సరే బావా, సరే మీరు అడిగిరా పోరు అని చెప్పి విశాఖపురి పట్టణంకు అత్తున్నలే పాండవాలు.

0: రాజా వీర విక్ర ఊరి పట్టణము, వీరా ఇక్కడ పురి పట్టణంకు ఎప్పుడు వచ్చిండ్రు? ఆ రాజులు వెనక వచ్చే వారకంటే పానవరు వచ్చారు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎటొచ్చిండ్రోయ్? ఊహి బావ, నీ బిడ్డ ఉన్నది, నీ బిడ్డను ఒక రాజా రంపను పెళ్లి అని చెప్పి ఆలక్ష్యం వద్ద వచ్చిన బావా. సరే బావా, ఈ విక్రమ రాజా నీకు దండం పెట్టాం, నీ బిడ్డను విచ్చినమనుకో, రంపాలకు పెళ్లి చేద్దామని. పాండవలాల రాజా ఈరక్రమ రాజు బాగా చూశాడు. ఏమింది రా పాండవులు? పాండవులు అంటే పరిక కంపలు, దిక్కునో లేళ్ళు, మీకు సక్కి లేదు, ఏముందో అడవి సంచారం తిరిగిన వాళ్ళు మీరు. నా బిడ్డను అడగతందుకి బండెడు మీద కార్యం ఉండాలి బావా. ఏదో గరీ వల్ల ఉన్నా గాని పరాకు పడదోయ్, మంచి మాట కొద్ది ప్రేమ కొద్ది మనకి పెళ్లి చేసుకుని చక్కగా బతకచ్చుగా అన్నాయి. మన పాత సుట్రికంగా అన్నాయి. ఓ ఇక్రమ రాజా నమస్కారం చెప్పిండు. లేదు బావా, నా బిడ్డను వెళ్ళాలంటే కానిపోని మాట చెప్తా, వీళ్ళ తడ దిక్కు లేదు, నా బిడ్డను అడగరు, నా బిడ్డకు మనకు పెళ్లి చేసి అన్నాడు. ఎవరు? ఇక్రమారాజు ఎప్పుడు అన్నాడు? చెప్పేవారా కంటే బావ నువ్వు ఏమి కావాలో కోరుకుంటావు కోరుకోనవాట. సరే బావ అనవాట, కానీ ఒక్కటి, నా బిడ్డను ఇస్తా హస్తినాపురి పట్టణం నుంచి,
1: హస్తినాపుర పట్టణం నుంచి
0: ఈ విక్రమరాజు పట్టణం దాకా రూపాల ధార పోసిండ్రనుకో, నా బిడ్డని

0: దారగా నగరం ఏరుతున్నావు బావా, ఎందుకు పిలిచారో మమ్మల్ని? మాట మాటకు, ముచ్చట ముచ్చటకు చేపగా నన్నే పిలుస్తారావయ్యి. ఓ బావా, వాళ్ళేం పెళ్ళని ఇయ్యరు, రంపాలకున్న పెళ్లి కాదు. ఎక్కడన్నా సుట్టికం చూడబోయి, అరే ఎందుకో ఏమన్నాడు? ఓ బావన మట్ట రసనాపురి పట్టణం నుంచి వాళ్ళ పట్టణం దాకా రూపాయల దార పోయాలన్నట్ట.
1: పోయాలన్నట్ట.
0: అయితే బిడ్డనిస్తాడట. సరే మంచిది. ఓ బావ, మీరు పక్క చేసుకోండి, రూపాయలు దార వచ్చుడు మన అన్నమాట. మీరు భయపడకుండా అనమాట, కానీ మీరు పిల్లని పక్క అయిపోరాట. ఓరి భీమా నాయమడి ఉండురాను అనవట్టే, రూపాయల దార కావన్నా నువ్వొక్క నాయన చెకడ కట్టు, చెకడ మీద రూపాయలు ఉంటాయి, నువ్వు దార పట్టరు అన్నవట్టే. సరే బావ, నేను తయారు ఉన్నా బావ, కానీ ఈ నలుగురు ఒక్క అన్నదమ్ములు ఈ పట్నంకు వచ్చిండ్రు.
1: వచ్చారు
0: పట్నంకు వచ్చి, ఓ బావా ఇక రూపాయలు దార వస్తును, నీ బిడ్డ పక్క యేసుడు గాల ఇచ్చుడు గాల అనమాట. గోపాలకృష్ణుడు మీద ఉన్నాడు, భీముడు అడవి సంచారం తిరిగి పెద్ద పుల్లను వట్టుతున్నాడు.

వచ్చినానవాటే. ఎంత పురిపోయి బావ నువ్వు, మంచిదే బావా. పయ్యట్ల సెగడ తీసుకుని రాబోయి బావ అంటే నువ్వు పెద్ద బులం తెచ్చిన పోయి ఆ బావ అనవట్టే సెగడ కట్టుకోని. కాని వీడికెళ్ళి ధార పడితే మీదికెళ్ళికి ఇష్టడు అరిచేతు చాపిండు ఆగారు రూపాయలు.

0: విశాఖపురి పట్టణంకు నిదానం వచ్చింది. అచ్చవరంగ రూపాలు చూసిండు. రాదు బాగుదా బాబా, ఇది దిక్కునెల్లి అంటే ఇంతగానో రూపాలు యాడి అనే అంటగల
1: విక్రమరాజు.
0: విక్రమరాజు లాటమురి అయితే ఎప్పుడు విన విక్రమరాజు కిలకిల నగిండు. సరే సంతోషం అని చెప్పి అప్పుడు 12 గుంజాల

పద్మాని పేరుండే, రూపాల మీద నడిచింది కాబట్టి రూపాలదేవి. అప్పుడు చెగడ కట్టుకుని పెళ్లి చేసి ఎన్నెలు పూసాలు తోడవులు పాంజలు చిలకసలి కొడుతున్న చిన్ని పుగుడీలు మొగంపు గాజులు ముత్తుటుంగురాలు మెత్తని కళ్ళకు మెరుగు బిల్ల చిరుజ బిల్ల చంద్ర బిల్ల బంగారు ఒక రేకుల బిల్ల నడుముకు వడ్డాలు నాగభూషణాలు కాని వెనక వామకు సొమ్ము సుమంధం పెట్టి అప్పుడు ఒక కర్రం పాలకొని శంకు చక్రాలు శివుల పువ్వులు బిరళ ముల్తాళ్ళు భీమ గడియాలు నాయన దండె గడియాలు దావల ముల్తాళ్ళు సొమ్ము సుమంధం పెట్టిండ్రు అదే వనగ ఎల్లటి ఏనుగ మీద. అప్పుడు రాజారాం పాలకుడు ఎప్పుడు రాజా రంపాలకును వెనక పెళ్లి చేసి ఆ రోజు వెనక ఒక్కడ పెళ్లి చేసి ఆడ 3 రోజులు వెనక పెళ్లైంది అత్తగారి

వచ్చిండ్రు. ఆ వసనాపురి పట్టణంకు వచ్చి ఎప్పుడు వచ్చిండ్రు నాయన తల్లిదండ్రి అగవత్త మామలు ఐదుగురు వెనక పాండవులు ఐదుగురు నాయన ఒక్క ఎల్లెళ్ళు వాళ్ళు వెనక మన కొడుకు ఒక పెళ్లి చేసిన అద్దాల మేడ లోపల కొడుకుని కోడని వెనక ముద్దుకు ఉంచిన వాళ్ళని ప్రేమ కొద్ది వెనక వాళ్ళని ముద్దుకు ఉంచిండ్రు. ఉంచిన తర్వాత ఇక్కడ కథ వెనక ఇట్లా ఉన్నది ఇట్లా ఉండగా నాయన అక్కడ ఐదుగురు పాండవులు బాగా చూసిండ్రు. ఏమి చెప్పిన గోపాలకృష్ణుడు గోపావా మూడు రోజుల వెనక పెళ్లి జరిగింది ఇంకా రెండు రోజుల వెనక పెళ్లి జరిగేది ఉన్నది తర్వాత వెనక మెలుక గంగా

0: రామా ఓయ్ బావలారా, మీరు ఒక్క గంగ స్నానం పోవాలి.
1: పోవాలి,
0: పోతేనే మంచితనం ఉంటది.
2: మంచితనం
0: లేకపోతే నాయన మంచిది కాదు. పుట్టా పంతం పెరగా పంతం వెనక అందరికి వజ్రపారం ఇచ్చిన కైలాసవాసుడు.
2: కైలాసవాసుడు
0: దేవుడు వెనక మంచితనం కాదు బావా,
2: మంచితనం.
0: ఆ రోజు వైదికుల పాండవాలు అయ్యయ్యో.

0: ఐదుగురు వేద పాండవులు గంగ స్నానం పోదామని చెప్పి.
1: అవును,
0: పాండవులు అనగా నాయన ఎప్పుడు వినగా గంగ స్నానం పోతున్నారు.
1: అవును,
0: ఇళ్ళ కథ ఇట్లా ఉన్నది.
1: ఇట్లా ఉన్నది,
0: అక్కడ ఎవరు మహారంభ ఎవరి కడుపులు పుట్టిందంటే అవ తందా.

0: కృతాయోగం ప్రతాయోగం దాపారయోగం కల్ల కలియోగం మనది
1: మనది.
0: ఇంద్రలోకంలో పట ఇంద్రుని బిడలు
1: బిడ్డలు
0: ఆలు ముగ్గురనగా.

ఎల్లెన్లు రంభా ఊర్వశి మేనకాంత ముగ్గురు వనగా ఒక ఎల్లెళ్ళు ఇద్దరికి వినగా పెళ్లి జరిగింది మాయరంభకు ఒక పెళ్లి కాలేదు. ఓ బిడ్డ ఇంద్రుడు బాగా చూశాడు. ఓ బిడ్డ వీళ్ళ ఇద్దరు కనుక పెళ్లి చేసిన బిడ్డ రాజాత రాజులల్లా దేవానా దేవులల్లా రంభా ఊర్వశి మేనకాంత అంటే మీరు ముగ్గురు పాటలు వాడితే భరత నాటకం సాధనాటకం కాలు రవగజ్జ కట్టుకుని మీరు వాటాడుతుంటే దేవాన దేవతలు రాజాత రాజుల్ని కూడా కుసుండ పెట్టి మీరు కిలకిల నగిపించి ఎన్నో రూపాయలు వెనుక తీసుకొచ్చి సంతోషపడ్డారు బిడ్డ. నా మనసు వెనుక శాంతి చేసిండ్రు. ఈడు వచ్చిన పిల్లలు ఇంటి మీద పడి ఉంటే పాపదోషం బిడ్డ. ఈడు వచ్చిన కన్నెకు జోడు ఉంటేనే వందము. ఈడు జోడు కలిసినాక మూడు ముళ్ళ

బిడ్డ, నేను పెళ్లి చేస్తా అనే లగ్నం చేస్తా అనంటే రమ్మయ్య అమ్మంట కదా, ఓహో నానా, ఓహో ఇంద్రుడా, చేసుకుంటా నేను మంచోనే చేసుకుంటా, కోరుకున్న పురుషున్నే చేసుకుంటా. కాదు కక్కిశమంటే పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, సక్కిలేని వాళ్ళు, వెనక ఏమీ లేదు, అడవి వారణం లోపల కష్టపడి ఏడిసి ఎండల తిరిగి బాధపడ్డోళ్ళు, వాళ్ళ సుఖ కష్టం పేరుకు పెద్దోళ్ళు పాండవులు. కష్టంకు బాధలకు లక్ష్మికి ఎంతో అనమాసం ఉన్నది, చేసుకుంటే పాండవులనే చేసుకుంటాను. ఓహో బిడ్డ, పాండవుల చిన్నోళ్ళ దేవానదేతులు ఐదుగురు పంచ పాండవులు అంటే నీకు దొరుకుతారా వాళ్ళు? వాళ్ళ కూతురుడు ఎవరున్నా, పురుషుడు ఎవడున్నా వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటా బిడ్డ. దొరకలు బిడ్డ, లేకపోతే విత్తనే బిడ్డ, నేను దచ్చినాక దిక్కెవరు బిడ్డ? ఓహో నాయన్న, ఓ ఇంద్రుడా, బంగారు కిరీటం తలపైన పెట్టుకొని పట్టాభిషేకం కట్టుకొని నేను రాజ్యం

0: చేసుకుంటా, లేకపోతే కిరట పెట్టుకొని బంగారు వినగ శకర కొనుక్కుల్లా పెట్టుకొని పంచాది యాపగ ఏరేసినట్టు తల్లికి పిల్లగను తగనా అని చెప్పుకుంటా. రాజ ప్రపంచం ఏలుతా, రాజ దేశం ఏలుతా. కానీ ఏర పురుషుడు నేను పెళ్లి వాడనేను అంటున్నదే మాయారంభగాదంటే వట్టిది కాదు. అరిషేత్ర చూసుకుంటే వైకుంఠం,
1: అవును
0: అట్లనే ఆ రకం ఉంటది మాయరంభ.
1: అవును
0: మాయరంభ తెలుసుకున్నది, కింద గీత గీసింది, గీత మీద వెనక బొర్లింది, విష్ణుదేవుని తలచింది, బ్రహ్మదేవుని తలచింది, లోకాల వెనక శంకరుని తలచింది. మాయరంభ ఆ రోజు వెనక నాయన బుట్టి అక్కడ తయారు చేసింది. బుట్టి ఎట్లా చేసిందంటే

పోసి ఎరకల బుట్టి మలిపి వేసింది. కుంచెడు వరాలు పోసి కుదిరిచ్చింది ఎరకల బుట్టి. అసబుంటి బుట్టిని తయారు చేసి బుట్ల వెనక మూతి పెట్టి చేతు పట్టి అది పంచకమేదో.

0: పంచాంగం చూస్తున్నది. దేశము ప్రతిపాలన, కృతయోగం, ప్రతయోగం, దాపార యోగం, కల్లా కలియోగం, దేవాన దేవతలు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నాడు? ఆ రోజు వెనుక అన్ని తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఆ రోజు వెనుక పాండవులకి అసనాపురి పట్టణం కై చూసాది. ఓ, ఇప్పుడు దొరికిండ్రు బిడ్డ పాండవులు. పాండవులు నా చేతిలో ఇప్పుడు ఎక్కిండ్రు. ఈ రోజు వెనుక నా వైదికుడు పాండవులు గంగా స్నానం వెళ్ళిపోయింది,
1: వెళ్ళిపోయింది.
0: మూడు రోజులు పెళ్ళయింది,
1: అవును.
0: ఇంకో రెండు రోజులు వెనక పెళ్లి జరిగేది ఉండదు,
1: అవును.
0: వాళ్ళు వచ్చినాక వచ్చంతలు వేసి ఆయనకు ఇంటి వారిని కలుపుతారు. కలకున్న ముందే రెండు రోజుల పెళ్లి ముందుట ఉండగా అసమంటి పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ రోజు వెనుక పిల్లల్ని కూడా ప్రేమించి ఆ పిల్ల

పాల్గొని కోసం పొయ్యి వెనక వసండి పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అగో మా హెరంబ వెనక తయారు అవుతున్నదే అమ్మా. రాజా రంపాలుగునే కథ మొదటి భాగం ఏడికి సంపూర్ణమైంది. మా ఊరు ఒక బెల్లూరు జీనత్ మండల్ ఆదిలాబాద్ జిల్లా. నాతో పాటు ఉన్నవాళ్ళు భూతం భీమయ్య, భూతం భూమక్క, నా పేరు భూతం రాజన్న. జైతే.

ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రాంపాలకుడు బుర్రకథ మొదటి భాగం విన్నారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா மதுரிமா மனசுக்கு ஹத்துக்கு போய் ఎన్నో மதுரமైన பாடல் వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు ముందుగా విచిత్ర దాంపత్యం చిత్రం నుండి ఎల్లారీశ్వరి పాడిన ఓ మధురమైన పాటను వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటల్ని వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో వినేద్దాం 1979 విడుదలైన వేటగాడు చిత్రం నుంచి ఓ పాటని. ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి గారు నటించిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం కె రాఘవేంద్రరావు గారు అందించగా సంగీతం కె చక్రవర్తి గారు అందించారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం. గీత రచన వేటూరి గారు, సంగీతం కె చక్రవర్తి, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీలమ్మ.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్గా, తొలి మహిళా దర్శకురాలిగా చరిత్ర సృష్టించిన వారిలో భానుమతి రామకృష్ణ గారు ఒకరు. ఒకవైపు నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా, సంగీత

దర్శకురాలుగా కూడా ఎన్నో సినిమాల్ని వారు చేశారు. వీరు పాడిన ఓ పాటను ఇప్పుడైతే విందాం. వివాహ బంధం చిత్రం నుండి పిపి శ్రీనివాస్ గారు భానుమతి పాడిన పాట.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించిన చిత్రం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, జయశుద, సుజాత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యువరాజు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి గారు అందించారు. మరి ఈ చిత్రం నుండైతే ఇప్పుడు ఒక పాట వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ పాడింది.

మీరు వింటున్నారు మధురిమా హాయన పాటను వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో చివరిగా యుద్ధభూమి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటని వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అందులో ఆదిలాబాద్

నుంచి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. రైతాంత రంగంలో టమాటా సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపూర్ యు మండలం మహాగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 శామ్య గజల్లో చిత్రసింగ్ జగత్ సింగ్ వాడిన గజల్లు వింటారు. పదిగొట్టంగా జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. పొజ్జమట్టు 5:30 కతీందం పిల్లల కోసం కార్యక్రమంలో వరంగల్ బడి పిల్లల కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామ పండు కథ వింటారు. సంపాదకుడు మణికొండ వేదకుమార్ చెప్తారు జీ జ్యోతి. 6:20 పొజ్జమట్టు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 6వ భాగం వింటారు. గట్లనే పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ముచ్చటలో కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి ఆర్ట్ టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనిల్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఆంగ్లంపై పట్టు సాధించడం ఇలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బుడగం మధుబాబు సంభాషణలు 18వ భాగంలో స్పీకింగ్ స్కిల్ గురించి 2వ సంభాషణ వింటారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. వారితో పాటు పొజ్జమ్మట్ ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం, అలాగే పొద్దుగల 8:45 సింగిడి పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02. ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 6:00 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.